ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 27వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై 18వ తేదీ శనివారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. విజయనగరం పట్టణంలోని కోవెల వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి క్షేత్ర దర్శనిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రసన్న.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ప్రాచీన చరిత్రను కలిగి ఉన్న ప్రముఖ ఆలయంగా విశేష ఖ్యాతిని పొందింది విజయనగరం పట్టణంలోని కోవెల వీధులు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. సుమారు 300 సంవత్సరాలకు పూర్వం విజయనగరం మహారాజుల పాలన కాలంలో ఆది వైష్ణవ సాంప్రదాయమైన శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.

క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం విజయనగరంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అయితే పూర్వకాలంలో ఈ ప్రాంతం మహా అరణ్యంగా ఉండేదని, ఆ సమయంలో గోల్కొండ ప్రాంతానికి చెందిన బంగారు వైష్ణవ వర్తకులు ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉన్నదని ఆకాశవాణిగా వినిపించిందని స్థానిక కథనం. ఆ ఆకాశవాణిని విన్న వ్యాపారులు ఆ ప్రాంతానికి గాలిస్తే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో వల్మీకంలో ఉన్న శ్రీ స్వామివారి విగ్రహం వెలసి ఉండటాన్ని గమనించారట. ఈ విషయాన్ని వారు అప్పటి విజయనగర మహారాజులకు చెప్తే మహారాజు స్వయంగా అక్కడికి వచ్చి వల్మీకంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి అదే స్థలంలో ఆలయ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసినట్లు చరిత్ర చెబుతోంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం విజయనగరంలో కోవెల వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అయితే ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే, ఇక్కడ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరిక అది స్వామివారి అనుగ్రహంతో నెరవేరుతుందన్న అపార నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ నమ్మకంతో ఉత్తరాంధ్ర నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు, ఆలయంలో ప్రతి శుక్రవారం పంచామృత అభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుద్ధ ఏకాదశి రోజున సాయంత్రం స్వామివారికి విశేష కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ అపార అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవంగా.

0: వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ది చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ది కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ది చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి

హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సులిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచస్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరి అని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని,

0: విద్యార్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఏట కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3 స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం. సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు, ఈ అంశం గురించి సిడిఏసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం అండి, రేడియో శ్రోతలకు కూడా నమస్కారం.
0: ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లు, ప్రతినిత్యం సైబర్ క్రైమ్స్ గురించి వింటున్నాము, చాలామంది ఈ సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త పోకడలను అనుసరించి వివిధ రంగాల్లో వివిధ వర్గాల ప్రజల్ని మోసపుస్తున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ నిరోధించాలంటే ఒక బాధ్యత గల పౌరుడిగా మన పాత్ర ఏంటి?
1: డిజిటల్ యుగం అన్నది, ఇప్పుడు మనం అందరం ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అంటే ఇంతకుముందు రైల్వే రిజర్వేషన్కి వెళ్లాల్సి వచ్చేది, ఆ సమయాన్ని మనం ఆన్లైన్లోని మనం సింపుల్గా ఒకటి 5-6 నిమిషాలు

0: లోనే ఇప్పుడు రైల్వే టికెట్ బుక్
1: ఈవెన్
0: చేసుకుంటున్నాం.
1: కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు లైన్లో నిలబడి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కూడా మొత్తంగా ఆన్లైన్లోనే చేసుకొని సులభతరమైంది.
0: సో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఈ డిజిటల్ యుగంలో మనకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అటువంటి బెనిఫిట్స్తో పాటు ఇలాంటి టెక్నాలజీలో ఉన్న చిన్న చిన్న లోపాలని ఈ సైబర్ క్రిమినల్స్ అన్వయించుకుని మన మీద ప్రతి ఒక్కరి మీద, అంటే ఈ ఈ కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ అన్నది ఏదో ఒక విషయం కోసం వాడుతూ ఉంటారు.
1: ఒక విధంగా చెప్పాలంటే నిత్య జీవితంలో శరీరంలో భాగంలా చూస్తున్నారు మొబైల్.
0: ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఏ విధంగా ఏ దేనికోసం ఈ మొబైల్ వాడుతున్నారు, మిమ్మల్ని ఎనలైజ్ చేసి ఎలాంటి అటాక్ చేస్తే నేను బెనిఫిట్ అవుతాను యాజ్ ఎ క్రిమినల్గా, అది వాళ్ళు ఆ పాయింట్ను తీసుకుని ఇది చేస్తున్నారు. ఒక మీరు ఈ విధంగానే వచ్చినప్పుడు రైల్వే టికెట్ చేసినప్పుడే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తారు, ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసినప్పుడే ఆధార్ నెంబర్ ఇస్తారు. అఫ్కోర్స్ అక్కడ ఉన్న మీరు వాడుతున్న వెబ్ బ్రౌజర్ నుంచి రైల్వే టికెట్ కౌంటర్ యొక్క రిజర్వేషన్ సర్వర్కి కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఉంటుంది, కానీ మీ సిస్టంలో ఆ సెక్యూరిటీ ఉందా? ఉండదు. మీరు కనెక్ట్ అయినప్పుడే జనరల్గా సెక్యూర్ ప్రోటోకాల్ నడుస్తుంది, సో దట్ మీ డేటాని ఎన్క్రిప్ట్ చేసి అవతలకు పంపిస్తుంది. కానీ అదే డేటా మీ మీ సిస్టంలో ఎన్క్రిప్ట్ అయి ఉందా? ఉండదు. సో నేను మీ సిస్టంలో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసిన కానీ, మీ మొబైల్లో కానీ, మీ సిస్టంలో కానీ ఇంకొక యాప్ని ఇన్స్టాల్ చేసి మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్, మీరు తీసుకున్న డీటెయిల్స్ను నేను మీ దొంగిలించవచ్చు, లేదంటే అది తీసుకొని వేరే అటాక్స్ కోసం వాడుకోవచ్చు.
1: మూర్తి గారు, మీరు అన్నట్టు పాపులర్ సైట్స్, అంటే నిత్య జీవితంలో మనం వాడుకునే పాపులర్ సైట్స్ని అక్కడ సైట్కి సంబంధించిన సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాన్ని యాక్సెస్ చేస్తున్న మొబైల్ కానీ సిస్టమ్ కానీ సెక్యూర్డ్గా లేనట్టయితే ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ తస్కరించడానికి
0: అవకాశం ఉంది.
1: కాబట్టి ప్రతి పౌరుడు తను వాడే మొబైల్ కానీ తను వాడే కంప్యూటర్ సిస్టమ్ కానీ తన తరఫు నుంచి ముందు సెక్యూర్గా చేసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడానికి ముందడుగు వేసినట్టు అవుతుంది.
0: ముందడుగు వేస్తుంది. దీనికి మనం ఏం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ మనం వాడుతున్న టెక్నాలజీని అది ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మొబైల్ కొనుక్కోవడం ఈజీ, యాప్స్ అందులో మనకు కావాల్సిన యాప్స్ వేసేసుకొని యాప్స్ అన్నీ వాడుకోవడం ఈజీ, కానీ ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయి, ఆ మొబైల్ ఎట్లా పనిచేస్తుంది, ఈ కనీస అవగాహన అన్నది మనం నేర్చుకుంటే మనం మన డేటాని, మన మొబైల్ని, మన యాప్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం స్టే సేఫ్ ఆన్లైన్ .in అనే వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి పోయి ఈ జాగ్రత్తలు ఎట్లా ఈ సేవ్ చేసుకోవడం ఎలాగా, ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఎలా ఎన్క్రిప్షన్ చేసుకోవాలి డేటా మీరు మీ మొబైల్లో స్టోర్ చేసుకున్నప్పుడు, ఇట్లాంటివన్నీ నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: స్టే సేఫ్ ఆన్లైన్ .in సందర్శించినట్లయితే ఖచ్చితంగా ఈ మనం నిత్యం వాడుకునే యాప్ల విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడము తెలుసుకోవచ్చు. ప్రస్తుతము మనము నూతన పోకడల్లో చూస్తున్నాము ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఈ డీప్ వాయిస్ టెక్నాలజీని యూజ్ చేసి మన వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా భ్రమింపజేసి ఈ డబ్బులు తస్కరించడం కానీ చేస్తున్నారు. ఈ విషయంలో ఎలా జాగరూకతతో ఉండాలంటారు?
0: ఈ తరం అంతా జెన్జీ అనొచ్చు ఏం చేస్తున్నారంటే మొబైల్స్లో రీల్స్ ఎక్కువ చూస్తారు. రీల్స్ అన్నవి ఏంటంటే మీకున్న మీరు ఎటువంటి రీల్స్ చూస్తున్నారో, మీరు ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ వీడియో చూసారనుకోండి మీకు తర్వాత కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తాయి.
1: అంటే మన మైండ్ని రీడ్ చేసి ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఏ వీడియోస్ చూస్తున్నాడు చూసి తత్సంబంధిత వీడియోస్నే అది ముందుకు ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది.
0: ఎటువంటి యాప్ అయినా, అది ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా అవచ్చు, ఈవెన్ మీ అమెజాన్ అయినా అవ్వచ్చు. ప్రస్తుతం మీరు ఏదైనా ఒక వస్తువు కొనడానికి మీరు బ్రౌజ్ చేశారనుకోండి, మీరు కొనలేదు అనుకోండి, మీరు గమనిస్తే తర్వాత 2-3 రోజులకి వస్తువు యొక్క అడ్వర్టైజ్మెంట్లు, ఆ రిలేటెడ్ వస్తువు లేకపోతే దాని మీద ఉన్న డిస్కౌంట్స్, ఇవే మీకు జనరల్గా మెసేజ్లు వస్తాయి. అంటే ప్రతి యాప్ మీరు ఆ యాప్ని ఎట్లా వాడుతున్నారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుని ఆ డేటాని వాళ్ళ వెండర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఆ వెండర్స్ మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. సో అల్టిమేట్లీ మీరు ఆ ప్రోడక్ట్ కొనే వరకు మీకు ఆ అడ్వర్టైజ్మెంట్లు కానీ లేక ఆఫర్లు కానీ వస్తూనే ఉంటాయి. అట్లానే మనం రీల్స్ చూసేటప్పుడు కూడా ఈ ఇదే తరహాలోని మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో అదే రీల్స్ వస్తాయి. సడన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మన ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నట్టు మీరు 21,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 5 సంవత్సరాల తర్వాత అది 5 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది అని యాక్చువల్గా వాళ్ళే మాట్లాడుతున్నట్టు ఏ వీడియోస్ క్రియేట్ చేసి ఈ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మనం ఏంటనుకుంటాం, అది నిజం అనుకుంటాం, 21,000 కదా, 5 లక్షలు వస్తుంది, ఇది కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏమో అని మనం ఇన్వెస్ట్ చేయడం మొదలు.

0: ఆ 21,000 తర్వాత 55,000 అవుతుంది, తర్వాత 2 లక్షలు అవుతుంది. మీరు ఎంత పే చేస్తే అంతవరకు వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు లాగించేస్తారు.
1: అంటే ఉచ్చులో పడ్డట్టే,
0: ఉచ్చులో పడ్డట్టే.
1: వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలా?
0: ఏదైతే చూస్తున్నామో ఈ రీల్స్ కానీ అవన్నీ నిజాలు కావు. అంటే ఈరోజు నేను ఒక విధంగా చెప్తాను, రేపు ఇంకొక విధంగా చెప్తాను, ఎల్లుండి ఇంకో విధంగా చెప్తాను. మనం ఏంటంటే ఈ రీల్స్ చూస్తుండడం వల్ల మన యొక్క జ్ఞాపక శక్తి ఓన్లీ మన మీద మనకున్న ఇంట్రెస్ట్ల మీద ఉంటుంది. నిన్నేం జరిగిందో మర్చిపోతాం, నిన్న ఎలా ఇదే వ్యక్తి ఏం చెప్పాడో అన్నది మర్చిపోతాం, ఈరోజు ఏం చెప్తున్నాడు అన్నది చూస్తాం. ఈ పోకడ మనం మానుకోవాలి. మనం చూస్తున్న వీడియో మనం వెంటనే నమ్మేయకూడదు. మనం ఒక 2 స్టెప్లు వెనక్కి ఆలోచించి ఇది నిజమా, అండ్ ముఖ్యంగా ఇది మనం ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేయడం మంచిది. ఎప్పుడైనా ఒకది ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వండి, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అవ్వండి, ఇలాగ నేను ఆ వీడియో చూశాను, ఇది నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంలో ఎవరో ఒకరికి తెలుస్తుంది ఇది ఫేక్ వీడియో అని. అప్పటికే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అది ఆ విధంగా మనం ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంటర్నెట్లో చూసి నిజంగా ఆశపడిపోయి, చిన్న ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి, ఆ ఆశ పడిపోయి మనం వెంటనే అది యాక్సెప్ట్ చేయకుండా
1: గల్లబుల్ కాకుండా
0: ఇతరులతో అంటే మనకు దగ్గర ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి అది నిజమా లేదో తెలుసుకుంటాం. అందుకే ఇప్పుడు ఎవరైనా మనం ఎవరైనా ఇలాంటి బుచ్చులో పడి ఉన్న వాళ్ళని మేము వాళ్ళని మాట్లాడమంటాం. మీకు జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలి అంటే మీరు మాట్లాడండి. ఇలా చేయడంలో మీ ప్రమేయం ఏమి లేదు, మీకు తెలియక అందులో పడిపోయే రుచిలో. సో అలాంటి మీ ఎక్స్పీరియన్స్ని ఇతరులకు షేర్ చేసుకోవడం వల్ల ఒక 10 మంది మరో 10 మంది మరో 100 మంది ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మేము వాళ్ళతో రికార్డ్ చేయించి ఈ స్టే సేఫ్ ఆన్లైన్లో మేము పెడతాం. జనరల్గా
1: పెద్దలు ఒక మాట అంటుంటారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని. సో వ్యాధి అంటూ వస్తే 10 మందితో చర్చించినట్టయితే దాని మార్గం దొరుకుతుందని అంటారు. ప్రస్తుతం ఈ డిజిటల్ నేరాల బారిన పడడం కూడా వ్యాధిగా మారిపోయింది. కాబట్టి విషయం ఏదైనా మనను ల్యూర్ చేస్తున్నట్టుగా మనను ఆశ పెట్టి మభ్య పెడుతున్న ఆలోచన వచ్చినప్పుడు 10 మందితో గనక ఇది డిస్కస్ చేసినట్లయితే దాని నిజనిజాలు బయటకు వచ్చేసి మనము ఆ స్కామ్లో పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందంటారు.
0: ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు బాగా తెలుసు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఉచ్చులో పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇదంతా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ అనుకుంటాం కదా, ముఖ్యంగా పడిపోయే వాళ్ళందరూ ఈ ఐటీ ప్రొఫెషనల్సే. వాళ్ళకున్న బిజీలోని వాళ్ళకున్న పనుల వలన అయితే ఏమి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడంలోనే వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇలా క్రిమినల్స్ టార్గెట్ అన్నది ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బిజినెస్ మేనా, మీరు ఐటీ మేనా, ఆర్ మీరు సాధారణ పోలీసా, ఈవెన్ ద పోలీసులు కూడా ఇందులో పడే అవకాశం ఉంది. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఏదైనా ఒక యాప్ ఇచ్చాను అనుకోండి, .apk ఫైల్ ఇచ్చాను అనుకోండి, అది songs.apk అని. మీకు సాంగ్స్ అని మాకు ఇంట్రెస్ట్ అని ముందే తెలుసు మీ ఇంటర్నెట్ బిహేవియర్ బట్టి. అది మీకు ఎక్కడో దగ్గర ఫ్రీ 1000 సాంగ్స్, 2000 సాంగ్స్ అని మీకు ఇష్టమైన గాయకుడు కానీ గాయకురాలు కానీ సాంగ్స్ అని మీకు ఏపీకే పంపిస్తే మీరు ఇన్స్టాల్ చేసేసారు అనుకోండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, అక్కడి నుంచి మీ మొబైల్లో ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో అన్నీ మానిటర్ చేసే అవకాశం ఉంది ఈ క్రిమినల్స్కి.
1: ఏపీకే ఫైల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తరచుగా వింటుంటాము. ఈ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటండి మూర్తి గారు?
0: ఇది ఏపీకే అంటే ఇప్పుడు మనం డాక్ ఫైల్ ఉంది కదండి, మనం వర్డ్ ఫైల్, దాన్ని ఎక్స్టెన్షన్ .doc, అలాగే PPT ఫైల్ .ppt. ఇది .apk అన్నది ఇన్స్టాలర్ అన్నమాట, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. అంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్స్టాల్ చేయడానికి ఇది ఒక ఫైల్. సో అది మనం పంపిస్తే, మనం ఏపీకే రన్ చేస్తే ఆ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది, ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్లో. సో అక్కడి నుంచి ఆ యాప్ అన్నది దాని మెయిన్ ఆబ్జెక్టివ్. మీకు సాంగ్స్ ఉంటాయి అందులో, మీరు సాంగ్స్ వింటుంటారు, దాంతోపాటు మీ మిగతా యాప్స్ ఏం చేస్తున్నాయి, ఆ యాప్స్ ఎట్లా ఉంటాయి, ఏం బిహేవియర్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు వాడుతున్నారు, మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, అన్ని వివరాలు ఆ యాప్, మీరు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సరైన మొబైల్ నాన్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ డేటా అంతా నా దగ్గర ఉన్న సర్వర్కి వస్తాయన్నమాట.
1: అంటే ఒక విధంగా ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేస్తే దొంగలను ఇంట్లోకి రానిచ్చినట్టే,
0: తాళం ఇచ్చేసినట్టే.
1: కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా ఒక యాప్ కానీ లేదంటే ఒక డాక్యుమెంట్ కానీ లింక్ కానీ మెసేజ్ కానీ పంపించినప్పుడు అందులో ఏపీకే ఫైల్ అని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయకపోవడమే, టచ్ చేయకపోవడమే ఉత్తమం అంటారు.
0: .apk అనే ఫైల్ కాదు, ఈవెన్ ఎలాంటి మీకు అన్నోన్ మెంబర్ నుంచి ఎలాంటి ఫైల్ వచ్చినా అది ఓపెన్ చేయకుండా డిలీట్ చేయడం మంచిది. ఎందుకంటే స్టెగనోగ్రఫీ అనేది ఒక టెక్నాలజీ, ఒక ఫైల్లో మరొక ఫైల్ను దాచి పంపించడం. మీకు పైన ఇమేజ్ లాగే కనబడుతుంది, మీరు ఇమేజ్ డబుల్ క్లిక్ వస్తే ఆ లోపల ఉన్న .apk ఫైల్ కూడా ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంది. మనం

0: గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ ఈవినింగ్ మెసేజ్ వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు అవి ఓపెన్ చేయకపోవడమే మంచిది. మీరు మనసారా ఎవరినైనా గుడ్ మార్నింగ్ చెప్పాలంటే మీరు టైప్ చేయండి, అప్పుడు మీకున్న ఇంట్రెస్ట్, మీరు నిజంగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అనుకుంటారు. ఇలాగా మీకు కనబడిన ఇమేజ్ అంతా మీరు ఒక గ్రూప్లో అందరికీ షేర్ చేయడం వల్ల అది ఏమీ ఉపయోగం ఉండదు, దాన్ని మీరు ఇంకా నేరాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. సో ఇలాంటి ఇమేజ్ ఫైల్స్, వీడియో ఫైల్స్ ముందు డబుల్ క్లిక్ చేసేటప్పుడు అది ఎవరు పంపించారా అన్నది ఒకటి తెలుసుకుని దాన్ని బట్టి అది, అంటే మన దగ్గర ఉన్న ఫ్రెండ్, సమ్టైమ్స్ ఫ్రెండ్ కూడా తెలియదు, ఫ్రెండ్ ఫ్రెండ్ పంపించేస్తూ ఉంటాడు, మనం కొంచెం రోజుగా చెక్ చేసుకోవాలి. అందుకనే మనం ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు, ఈవెన్ దో మేము ఇప్పుడు మొబైల్కి యాంటీవైరస్లు అనేవి, యాంటీ ఇంటర్నెట్ మాల్వేర్స్ కానీ, యాంటీ మాల్వేర్స్ కానీ ఇలాంటివి సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు వాటితో కలిపి ఓపెన్ చేసుకుంటే అవి కనీసం ఇన్ఫర్మేషన్ ఉంది. సీడాక్ మనకి ఎం కవచ్ 2 అనేది ఒక యాప్ తయారు చేసాం. అది మేమేం సజెస్ట్ చేస్తామంటే అది ఇన్స్టాల్ చేసుకోమంటాం. మీకు ఎలాంటి డౌట్ వచ్చినప్పుడైనా ఆ ఎం కవచ్ 2లో, ఇప్పుడు అది గూగుల్ యాప్స్ను కూడా చెప్తుంది, మీ గూగుల్ యాప్ మిమ్మల్ని ఎలా మానిటర్ చేస్తుంది అన్నది కూడా. అది మీకు ఇష్టం ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోండి. సో ఎం కవచ్ 2 అప్పుడు ఇప్పటికే ఒక 20 లక్షల పైన మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇది ఒక మంచి యాప్. మీ మొబైల్లో ఎటువంటి ఫేక్ యాప్స్ ఉన్నాయో కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ మీకు డాట్ ఏపీకే ఫైల్స్ ఉన్నా పొరపాటున, అవి కూడా ఫైండ్అవుట్ చేసి ఈ ఏపీకే ఫైల్స్ని డిలీట్ చేయమని రికమెండ్ చేస్తుంది. ఇది ఎం కవచ్ 2.
1: ఒక విధంగా అంటే ఒక వాచ్ డాగ్ లాగా, ఒక వాచ్ మ్యాన్ లాగా ఏ ఫైల్ వచ్చినా కానీ ఎం కవచ్ 2 సీడాక్ వాళ్ళు దీన్ని తయారు చేశారు కాబట్టి మనకు ఫిల్టర్ చేసి ఈ ఫైల్స్ మీకు మాల్వేర్గా ఉన్నాయి, ఇది డేంజరస్గా ఉన్నాయి, ఇది హార్మ్ఫుల్గా ఉన్నాయని మనకు ఇండికేషన్ ఇస్తుంది.
0: ఇది రోజుకొకసారి రన్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే అది ఒకసారి స్కాన్ చేస్తుంది, మొత్తం మొబైల్ అంతా స్కాన్ చేసి మీకు ఎలాంటి యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ ఎలా డేంజరస్ నాట్ డేంజరస్ అని మీకు రికమెండ్ చేస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఇది మన చట్టం సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు ఈ అంశం గురించి సిడిఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి. ఈ కార్యక్రమం రెండో భాగం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31.

జనరంజని, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మా ఫోన్ నెంబర్ 0402324-0852. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే. తెలుగు చిత్రసీమలో బామ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ. వందలాది తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రలు జీవించారు. ఈరోజు ఆమె జయంతి. 1985లో మయూరి చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, 2000 సంవత్సరంలో సీతారామరాజు చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటిగా నంది పురస్కారం పొందారు. ఆమె జయంతి సందర్భంగా మయూరి సినిమా నుంచి ఈ పాట విందాం. ఎస్ జానకి పాడారు ఈ పాట.

అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్య సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు బెంగళూరు నుంచి ఆర్ గణేష్, లిఖిత, యతీష్, ఇంకా అల్మాస్గూడ నుంచి రవికుమార్, మేడ్చల్ అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, అవీష్, విధుబాబు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. కనుబొమ్మలతోనే నవరసాలు పండించగల మహానటుడు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. 3 దశాబ్దాల పాటు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి సినీ అభిమానుల్లో హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు విశ్వనట చక్రవర్తి. నట సార్వభౌమగా పేరుగాంచిన ఎస్విఆర్ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆత్మబంధు సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు వనశ్రీపురం నుంచి రేణుకా బాలాజీ, ఇంకా కీసర గోధుమకుట్టు నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గౌడ్, చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు. వీళ్ళందరి కోసం ఈ పాట ఘంటసాల సుశీల పాడారి పాటని డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

స్టార్ హీరోలను మించిన పాపులారిటీతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న అందాల తార సౌందర్య. సౌందర్య గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లలో ఆమె క్రేజ్ అంటే నెక్స్ట్ లెవెల్. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సౌందర్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా రాజా సినిమా నుంచి పాట నడుతున్నారు కీసర, రామలింగేశ్వరకాళీ నుంచి మానసమాధురి, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ సత్యమ్మ, వీళ్ళందరి కోసం ఈ పాట. చిత్రపాడారి పాటని సిరివెన్నెల రచన ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. శ్రీదేవి సినిమా నుంచి పాట నడుతున్నారు. చోటుపల్లి నుంచి హేమలత విశ్వనాథ్, ఇంకా ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి మూర్తి శ్రీనివాస్ పద్మ, బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక భానుప్రకాష్, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. దాశరథి రచన, జీకే వెంకటేష్ సంగీతం అందించారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గూఢచారి 116 సినిమా నుంచి పాటనడుతున్నారు. నార్కెట్పల్లి నెమ్మలి నుంచి పున్న వెంకటేశం హేమలత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, ఇంకా వెల్లుల్లో నుంచి జాబు భూమేశ్వర్ భూలక్ష్మి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఘంటసాల సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం అందించారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు. ఇదే మన జనరంజని.
1: శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: మేము చాలా బాగున్నాం జైనుద్దీన్ గారు. జనరంజని కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: చూడాలనేది చిత్రంలో రామ్మ చిలకమ్మ సార్.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
0: భూదాన్ పోచంపల్లి ఎలగందల మార్కండే లక్ష్మి.
1: మార్కండే గారు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాను సార్.
1: చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు?
0: కుక్కు అనే సాంగ్ ఏంటి సార్? రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ నుంచి.
1: తప్పకుండా ప్లే చేస్తామండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్ అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. బాగున్నారు సార్?
0: అనిత గారు, మేము చాలా బాగున్నాం. మార్కండేయ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు సార్.
0: సో చెప్పండి, ఈరోజు జనరల్ లో ఏ పాట వింటారు?
1: రాజా సినిమాలో పల్లవించు తొలిరా ఆ పాట.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్. జన్మరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు నాగయ్య అండి, విజయం.
0: సో చెప్పండి, ఈరోజు జన్మరంజన్ లో ఏ పాట వింటారు?
1: దొంగవాట సినిమా ఉంది కదా, దాంట్లో రా చిలక అనే పాట ఉంటుంది, అది బాగుంటుంది.
0: మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్, జర్నలిస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? మార్కండే గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: మేము చాలా బాగున్నాం అండి. సో చెప్పండి, ఈరోజు జర్నలిస్ట్ లో ఏ పాట వింటారు? మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తాం మార్కండే గారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: సా మజ

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:40. ఇప్పుడు జనరంజన్లో తర్వాత పాట ఆడుగుతున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి సౌజన్య శ్రీనివాస్, ఇంకా వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్ యామిని, తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు వెంకటేశ్వర్ల కోసం, కార్తీక దీపం సినిమా నుంచి ఎస్ జానకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గోపి రచన.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సీజీటీఎంఎస్సీ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
2: పూజ సినిమా నుంచి పాట నడుతున్నారు విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, ఇంకా జోగులాంబ గద్వా నుంచి ఆనందరావు ప్రదీప్ కుమార్, చిత్తూరు కుప్పం నుంచి రెడ్డి శేఖర్ బబిత, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజయరం పాడారు, దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

పంతులమ్మ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, వేటూరి రచన రాజన్ నాగేంద్ర సంగీతం అందించిన ఈ పాటను అడుగుతున్న శ్రోతలు. నల్గొండ చందంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్, అలాగే భవాని వెంకట్, మిథున్ మహదేవ్, శంషాబాద్ నుంచి గంగారెడ్డి, నిజామాబాద్ నుంచి కూచిన శ్రీహరి, జ్యోతి.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: జనరంజన్లో చివరిగా విందాం పవిత్ర బంధం సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సిరివెన్నెల రచన, ఎంఎం కిరవాణి సంగీతం. ఈ పాట నడుతున్న శ్రోతలు రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, గజ్వేల్ నుంచి శైల వెంకటేశ్, సుగుణ, రామశంకర్ నగర్ నుంచి కర్ర సరస్వతి, ఈశ్వర్ భానుమూర్తి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే వింటారు. మళ్లీ మనం 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ వన్ను ఈ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. హైదరాబాద్కు చెందిన స్కైరోట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ ప్రయోగం ఆగమన్ అనే పేరుతో వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేళఘట్కేశ్వరంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 ప్రముఖ కవి అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హైదరాబాద్లో నిన్న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 17,88,000 ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 114 ప్రభుత్వ ఆసుపత్రులు, 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవేళ 3వ స్థానం కోసం మయామిలో మ్యాచ్ జరుగుతుండగా రేపు ఫైనల్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో చైనా ప్రత్యర్థితో తలపడతారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11:00.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుంచి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీ అందరి కోసం బాహుబలి సినిమా నుంచి రమ్య బెహరా దీపు పాడిన పాట వచ్చేస్తుంది. రామజయ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా పెద్దాంబరపేట నుంచి గుండు అంబదాస్, లావణ్య.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు వినేద్దాం మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు సినిమా నుంచి హరిచరణ్ పాడిన పాట. సాహితీ రచన గోపిసుందర్, సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆర్మో

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి పాటనడుతున్నారు ముసాపేట నుంచి నరేష్ రోజా, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట, రచన దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పలాస సినిమా నుంచి రఘుకుంచే స్వీయ సంగీతంలో పాడిన పాట. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, హస్తినాపురి నుంచి కనిగారి సత్యనారాయణ, ఇంద్రవేణి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ కవిత, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా. సమీరా భరద్వాజ్ పాడారి పాటని శ్రేష్ట రచన రాధన్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఇబ్రహీంపట్నం నుంచి, ఆదిపట్ల కారడి నుంచి గోపికిషన్ ఉమావతి, ఇంకా వరంగల్ కాశీబుగ్గు నుంచి నల్ల సుదర్శన్ సరిత, వీళ్ళు అడుగుతున్న పాట డీజే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన పాట. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చక్రంపల్లి నుంచి అరుణ, రాజేందర్, ఇంకా అమ్మనుగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, వినయ్, వీళ్ళు అడుగుతున్న పాట భలే భలే మొగాడివే సినిమా నుంచి. నాని సచిన్ వారియర్ పాడారి పాటని రామజయ శాస్త్రి రచన, గోపి సుందర్ సంగీతం అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతారు.

0: పంటలో ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గీత గోవిందం సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, ఇంకా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత. సిద్ శ్రీరామ్ పాడారి పాటని శ్రీమణి, రచన గోపి సుందర్, సంగీతం అందించారు.

0: గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నిజామాబాద్ నుంచి నరసింగరావు, ఇంకా హన్మకొండ నుంచి రవీందర్, స్వరూప, సమయ, పాపినిపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ అడుగుతున్న పాట ఫిదా సినిమా నుంచి. అరవింద్ శ్రేణి, శ్రీనివాస్, రేణుక పాడారు, శ్రీవెన్నెల రచన, శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాలు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గురు సినిమా నుంచి పాట నడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా వరంగల్ కాసేపు గురించి దాసి రామచంద్రన్ సుమతి, దీపాడరి పాటని రామజగ శాస్త్రి రచన, సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా విందాం మనం. కాటమరాయుడు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు వలిగొండ గొల్లెపల్లి నుంచి ఎదురీరి లక్ష్మయ్య జంగమ్మ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్ రుమాని జమీర్, శ్రేయా ఘోషాల్ అర్మన్ మాలిక్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.

సమయం 11 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11 గంటల 3 నిమిషాలకు ఒక ప్రత్యేక కార్యక్రమంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి అధికారుల వైఖరి కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడెకి మాకిహారా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేళ ఘట్కేశ్వర్లో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అంధశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఆగమన్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని రూపొందించింది. రాజస్థాన్లోని మాన్గఢ్ ధామ్లో 5 రాష్ట్రాల సరిహద్దు గిరిజనులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పూర్తిగా సామాజిక రాజకీయేతర నిరసనగా సాగిన సభలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్ సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైకోర్టు అనుమతి ఉన్న అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమికి కంచె వేసేందుకు ఈ ఉదయం వెళ్లిన అధికారులు స్థానిక రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కంచె పనులను అడ్డుకున్న రైతుల నిరసనకు దిగ్గా తోపులాట్లో ఒక రైతు అస్వస్థత గురయ్యారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఆకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 11:03. విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం వింటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నట సార్వభౌముడు, వెండితెర ఘటోత్కచుడు, తిరుగులేని మాంత్రికుడు, సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన, జమీందారైన, మహారాజుగా అయినా, అసుర చక్రవర్తిగా, ఇంటి పెద్దగా, గంభీరంగా కనిపించే ఆ నిలువెత్తు విగ్రహ రూపం నేటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిర యశస్సుని సంపాదించుకుంది. ఆయనే నట సార్వభౌమ యశస్వి రంగారావు. అదే మన విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు. తెలుగు తెరపై తిరుగులేని ప్రతి నాయకుడు సంభాషణలను తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మాటల మాంత్రికుడు. చిత్రమేదైనా, పాత్ర ఏదైనా క్షణాల్లో పాత్రలో లీనమయ్యే వేగం, అమేయమైన హావభావ ప్రకటన, అంతకు మించి అలరించే అభినయం వారి సొంతం. ఆయన పాత్రలలో ఉన్న గంభీరత్వాన్ని తట్టుకొని నిలబడడం అప్పటి మహామహులకే అసాధ్యమైంది. దర్పంతో కూడిన పాత్రలలో ఔరా అనిపించిన ఆయనే నిస్సహాయ నిరుపేద పాత్రలలో అయ్యో అనిపించి మన చేత కంటతడి పెట్టిస్తారు. సహజంగా పాత్ర వల్ల నటులకెంతో గుర్తింపు, కాని నటన వల్ల పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం

0: ఆయన ప్రత్యేకత. అంతలా నవరసాలను శ్వాసించి శాసించిన నటులు, నట సింహంగా పేరుగాంచిన అభినయ శిఖరం ఎస్వీఆర్.
1: ఏమి ఈ వైపరీత్యం, ఎంతటి దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లార్చగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసరి జీవించువా? ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుడనైన నేను బలిసారభౌమ బహుకృత మణి స్థగిత మానేయ పీతంపున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంబున చే నీచ పిండాశరుండకు భేతాళుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజ కంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మింసుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోటజేర్చుట. కళ్ళ కపట మెరుగక మధుర ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యై చెట్టతనమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా అదే అపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహ పీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణంబులు మా శ్రవణ పోషణంబులకు గాక మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపులకు నీ సామ్రాజ్యం ఆజ్యముకు గాక.
0: తెలుగులో ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు శ్రీకృష్ణుడి వంటి పాత్రలు ఎలా గుర్తుకొస్తాయో, అలాగే ఎస్వీఆర్ పేరు వినగానే పౌరాణికాల్లో రావణుడు, కంసుడు, యముడు, కీచకుడు, ఘటోత్కచుడు, బాణాసురుడు, నరకాసురుడు లాంటి అసుర పాత్రలు గుర్తొస్తాయి. ఇక చారిత్రాత్మక చిత్రాల్లో తాండ్ర పాపయ్య, భోజరాజు, శ్రీనాథుడు. జానపద చిత్రాల్లో నేపాల మాంత్రికుడు. సాంఘికాల్లో రంగయ్యగా తాతామనవడు, సుబ్బయ్యగా లక్ష్మీ నివాసం, రంగడుగా బంగారు పాప. యాక్షన్ చిత్రాల్లో మొనగాళ్లకు మొనగాడు, జగత్ కిలాడీలు. ఇలా ఏ పాత్ర గుర్తు చేసుకున్నా ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్ల ముందు కదలాడతాయి. తెలుగు పరిశ్రమలో అసమాన నటులు ఎస్వీఆర్. ఆ నటుని స్థానం భర్తీ కాదు అంటే అతిశయోక్తి కాదు. మరోసారి ఆయన పుడితే తప్ప.
2: సమస్త భూత కాటులు నాకే మురక్కవలదే. ఏ దేశమైన నా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో జన్మించారు. సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన కుటుంబ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నతనం నుండే కళలపై ఆసక్తి పెరిగింది. పాఠశాల విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసిన రంగారావు గారు ఉన్నత విద్యను ఏలూరు, కాకినాడలో పూర్తి చేశారు. కేవలం చదువులోనే కాకుండా నాటకాలు, వక్తృత్వ పోటీలు, క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ లాంటి క్రీడల్లో కూడా

చాలా చురుగ్గా పాల్గొనేవారు. చదువు తర్వాత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించినా కూడా నటన వైపే మనసు లాగుతూ ఉండడంతో 1946లో వరూధిని అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్న క్రమంలో షావుకారు చిత్రంలో సున్నపు రంగడు పాత్రకు ఎంపికయ్యారు. నిజానికి ఆ పాత్రలో ఆయన జీవించాడని చెప్పాలి. ఆ పాత్ర కోసం తను చిన్నప్పుడు పెరిగిన గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని బాగా పరిశీలించి ఆ వ్యక్తి హావభావాలను సినిమాల్లో చూపానని చెప్తారు. ఇక ఆ తరువాత పాతాల భైరవిలో నేపాల మాంత్రికుడిగా దట్టమైన గడ్డం, నిశితమైన చూపులు, విచిత్రమైన వస్త్రధారణతో రంగారావు గారు ప్రదర్శించిన నటన ప్రేక్షకులలో ఒక్కసారి భీతిని, భయానక రసాన్ని కలిగిస్తుంది. ఆయన పలికిన మంత్రోచ్చారణలు, గంభీరమైన కంఠస్వరం, కూడచర్యంతో కూడిన నవ్వు పాత్రలోని క్రూరత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కథానాయకుడైన తోటరాముడిని ప్రలోభపెట్టడానికి ఆయన పలికిన సంభాషణ, సాహసం సేయరా డింబక రాకుమారి లభించును, అమరత్వము కలుగును ఈ వాక్యం కేవలం ఒక సినిమా సంభాషణగా మిగలకుండా తెలుగు సామెతల వాంగ్మయంలో అంతర్భాగమైపోయింది అంటే

0: అది కేవలం ఎస్వీఆర్ పలికిన తీరు అంటే ఒప్పుకోక తప్పదు.
1: కాపాలిక, ఏమి నీ కోరిక?
2: అన్ని కోరికలను ఇచ్చేది, అన్ని శక్తులను జయించేది ఏది? ఆ పరమశక్తి దేవి పలుకు.
1: పాతాళ భైరవి, పాతాళ భైరవి.
2: ఆ శక్తి ఎత్తట ఉన్నది దేవి పలుకు.
1: ఉజ్జయినికి ఉత్తరాన, యోజనగిరి కోనలోన, మంత్రాల మర్రి క్రింద, భూగర్భంలో యక్ష నిక్షిప్తమై ఉన్నది.
2: ఆ పరమశక్తి సిద్ధించే ఉపాయం ఏది దేవి పలుకు?
1: నీ అంతటి మంత్రసిద్ధుని గాని లేదా మహాసాహసవంతుడు సన్మార్గుడు అయిన ఒక యువకుని గాని ఆ శక్తికి బలి ఇవ్వాలి.
2: సంజీవి స్పర్శరా,
0: భక్త ప్రహ్లాద చిత్రంలోని హిరణ్య కసిపుడి పాత్ర అచంచలమైన తపోబల సంపన్నతకు, అపరిమితమైన అహంకారానికి మరియు పరమేశ్వరుడిపై ప్రకటించిన సార్వభౌమత్య ధిక్కారానికి ప్రతీక ఈ పాత్ర. ఈ పాత్రకి ప్రాణవాయువుగా నిలిచింది ఎస్వీఆర్ గారి డైలాగ్ డెలివరీ మాత్రమే. ఆయన పలికిన ప్రతి సంభాషణలోనూ గిరిశిఖరాలు సైతం కంపించే స్థాయి ఉంటుంది. హరినామస్మరణ వినబడినప్పుడు కలిగే అసహ్యం, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. పుత్రునిపై అమితమైన అనురాగం గల తండ్రిని, తన సిద్ధాంతాన్ని జయించాలనుకునే ఒక పాలకుడిని ఏకకాలంలో ఆవిష్కరించారు ఎస్వీఆర్.
3: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు గంటు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, హస్తదిక్పాలకులను జయించి మన పాలదాసులు గావింపవలె, ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే నేడే వైకుంఠముపై దండయాత్ర.

0: నాగరాజ. ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు?
1: నీ ముందే ఉన్నాడు.
0: ఛే, అబద్ధమాడుతున్నావు.
1: కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు.
0: ఎక్కడ ఆగుపడే?
1: నీ బోటి దుష్టాత్మలకు ఆయన దర్శనము దుర్లభం.
0: ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. చించు పడగ. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగెత్తివా, నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠములకు నేనే ప్రభు. నీ హరి పిరికి పంద. ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను? ఒరే హరి, ఎందున్నావురా?
2: ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా?
3: అవును తండ్రి.
2: ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరివిత్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కుల వై మనకు పరమశత్రు, వారి నామము చెరింపకూడదు.
0: దైవము నారాధింపని వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే వరుడు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా?
2: మహాభారత మూలకథలో ఘటోత్కచుడు రణరంగంలో ఆయన శత్రుభీకరుడైన యోధుడు. కాని మాయాబజార్ చిత్రంలో ఆయన పాత్రను నవరస భరితంగా, ముఖ్యంగా ఆబాల గోపాలాన్ని అలరించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన ఆంగికాభినయం అద్భుతం. లక్ష్మణ కుమారుడి పెళ్లి చెడగొట్టడానికి శశిరేఖ రూపంలో మాయాబజార్లో ప్రవేశించినప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్త్రీ సహజ నడకను అనుకరించేటప్పుడు చూపిన సూక్ష్మ చమత్కారం హాస్యరసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సన్నివేశాలన్నీ అందరికీ కళ్ల ముందు కదలాడతాయి. ఇక వివాహ భోజనంబు పాటలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చూసి తీరాల్సిందే. ఈ పాటలో రకరకాల వంటకాల వైపు ఆయన చూసే చూపులే ప్రేక్షకులకు నోరూరేలా చేస్తాయి.
3: వివాహ భోజనంబు

మహాభారత విరాట పర్వంలోని కీచక ప్రతినాయక పాత్రను కేవలం ఒక క్రూరుడిగా చిత్రీకరించకుండా అందులో ఒక అసమాన వీరత్వాన్ని, రాజసాన్ని మరియు శృంగార రస భావనలను మేళవించి ఆయన పోషించిన తీరు అంతర్జాతీయ ఖ్యాతి

0: ఆర్జించి పెట్టింది. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన నేత్రాభినయం అమోఘం. సైరంధ్రి రూపలావణ్యాలను చూసి మోహానికి గురైన ఘట్టంలో ఆయన కళ్లల్లో కామ ప్రవృత్తి కంటే ఒక అపురూపమైన సౌందర్యాన్ని చూసి ఉప్పొంగే శృంగార రస భావన ఎక్కువగా స్ఫురిస్తుంది. తన పరాక్రమాన్ని శంకించినప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మరుక్షణమే సైరంధ్రి ముందర మోకరిల్లే ప్రణయదాసుడిగా ఆయన చూపిన హావభావాల వైవిధ్యం అత్యంత సూక్ష్మమైంది. ఎస్వీఆర్ గారు కీచక పాత్రకు తెచ్చిన ఆ హుందాతనం 1963లో జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటులు ఆయనే కావడం విశేషం.
1: నీవేనా సుందరి, నా సైరంధ్రివేనా, నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా, స్వాగతం, సుస్వాగతం.
2: దేవి గారు చాలా దప్పి
1: ఉన్నారు. వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ చల్లారు.
2: సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని.
1: అంతఃపుర దాసివా కాదు దేవి, కాదు, నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి.
2: నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో.
1: భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేవు.
2: పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నహుషుడు.
1: ఆపు నీ పురాణ గాథ, నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హౌసపులిక మనల్ని ఆహ్వానిస్తోంది.
2: పాపి, కామాంతకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా
1: గంధర్వులట గంధర్వులు, ఏ ఊరు సురగరుడు వరకు యక్షరక్ష గంధర్వ కిందర కింపులు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవరుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరణవలసింది. ఇక్కడెవరూ రక్షించువారు లేదు.
0: తెలుగు పౌరాణిక చలనచిత్ర వాంగ్మయంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణం. అందులో రావణుడి పాత్రలో సహజ సిద్ధమైన గంభీర దేహధారణ, కిరీట ధారి అయి సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఒక లంకాధినేతకు ఉండవలసిన అపరిమితమైన రాజసం, దర్పం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. లంకేశ్వరుడి అహంకారాన్ని ప్రకటిస్తూ నరుడైన శ్రీరాముడిని తృణీకరించే ఘట్టాలలో ఆయన కంఠధ్వనిలోని కాఠిన్యం ఒక ఎత్తైతే, కైలాసనాథుని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని పఠించేటప్పుడు, భక్తిరసంలో ఓలలాడేటప్పుడు చూపిన ఆర్తత మరొక ఎత్తు. రణరంగంలో మరణించే చివరి ఘట్టంలో సైతం ఆ లంకాధిపతికి ఉండవలసిన గర్వాన్ని, రాజసాన్ని కోల్పోకుండా ఆయన ప్రదర్శించిన ఆ నటన అద్వితీయం.
3: లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది, కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల ఖండబలము గుండెదిటవు. ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవు. ఈ అవమానము నేను సహించను. కనులు మూయకనే కంటున్నా, ఈ పీడకలతో నేనిక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవని అగ్ని లేనిది జలాలు ప్రవహించవు, ఎవనికి భయపడి అగ్ని ప్రజలు ఉండదు. అట్టి పంచభూత గర్భ విగ్రహుడైన ఈ రావణునికే భయమా?
4: భీత శోకమా? ఎందుకు, ఎందుకు నాకు ఈ దుస్థితి?
3: ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు, సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు. అప్రియాలు చెబుతున్నావు ఎవరు నువ్వు? నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని, ముందులేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి. ఆ మదం చెప్పే మాటలు వినక. నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సు నా మాట విను. ఆ సీత వేరెవరూ కాదు, నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్న వేదవతే. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలవగలరు?

0: ಎರಡು ರಣರಂಗವನ್ನು ನೀವು ನಿಲುವಗಲಿಗ್ಯಾವ. ನೀ ಪಗವಾಡುತನ ಔದಾರ್ಯಂತೂ ನಿನ್ನ ಚಂಪಕನೇ ಚಂಪಾಡೆ. ಸಗಮು ಸಚ್ಚಿನ ನೀಕು ಸಮರಮೆಂದು ವಿರೂಪಾಕ್ಷ ಕಟಾಕ್ಷ ಲಬ್ಧಮೈನ ವರಮಲುನ್ನಾಯಿನಿ ಮಿಡಿಸಿ ಪಡಕು. ರಂಭ ಶಪಿಂಚಲೇದಾ? ನಲಕೂಬರಡು ನೀ ನಾಶನು ಕೋರಲೇದಾ? ಕೋತಿಲೇ ನೀ ಪಾಲಿತ ಯಮದೂತಲನ್ನು ನಂದಿ ನಿಂದಿಂಚಲೇದಾ? ಮಹತ್ತರ ಶಾಪಗ್ರಸ್ತುಡವು. ಈ ಚಿತ್ತನ್ ಚೆಪ್ಪೇ ಹಿತೋಕ್ತುಲು ವಿನು. ಸೀತನು ಬಿಡು, ಕಾಮಿಂಚಿನ ಕಾಂತನು ವದಲಕು, ಮೋಹಿಂಚಿನ ಮುದಿತನು ವೀಡಕು. ಪ್ರಾಣ ಪ್ರಲೋಭಂಚೇ ಸಕಲ ದಿಕ್ಪಾಲಕ ಮಸ್ತಕಾಲು ಮೋಕರಿಲ್ಲನೆ ನೀ ಪಾದಾಲತೋ ನೀ ಶಾಶ್ವತ ಕೀರ್ತುಲನ್ನು ನೀವೇ ತನ್ನಿವೆ. ರಾಮರು ಗೊಪ್ಪವಾಡೈತೇ, ರಾವಣನು ಮಾತ್ರ ಕಾಡಾ. ಸುಶ್ರೋ ಸುಗುಣಾಲನ್ನೀ ಅತಡೈತೇ, ದುರ್ಗುಣಾಲನ್ನೀ ನೀವು ಅನ್ನ ಅಹಂಕಾರಂ ನೀಕು ಚಾಲು. ಅತಡಿ ಚರಿತ್ರ ಉನ್ನಂತ ಕಾಲವು ನೀ ಪೇರು ನಿಲ್ಲಿಸ್ತುಂದು. ಅವನು ನಿಲ್ಲಿಸ್ತುಂದು ಮಹನೀಯರತೋ ಕಾಕ ಮರೆವರತೋ ಮತ್ಸರಿಸ್ತಾವು. ತಲವಂಚಕು ಪದಿ ತಲಗತೋ ಎದುರಿಸು. ಎದುರಿಸ್ತಾನು ಪ್ರಣಯೋಗ ಮಾರ್ಥಾಂಡ ಪರಿವೇಶ ಮಂಡಲ ದೀಪ್ತಿತೋ ಸಮರಾನಿಕೆ ಸಾಗುತ್ತಾನು. ಸಂಗರ ಪಾಂಡಿತ್ಯಾನ್ನಿ ಪ್ರದರ್ಶಿಸ್ತಾನು. ಪ್ರತೀಕಾರಂತೋ ನಾಯದ ಪ್ರಜ್ವಲಿಲ್ಲುತ್ತೋಂದಿ. ಆಹಾ, ಇಂಕನು ಪ್ರಭಾತ ಮಹೋದೇವಿ. ಹುರಿ ಭಾಸ್ಕರ, ಹುರಿಯಿಂಚು, ಹುರಿಯಿಂಚು.
1: ಮಹಾನಟುಡು ಎಸ್ವಿಆರ್ ಕ್ಲಿಷ್ಟ ಪಾತ್ರಲ್ಲೋ ಚತುರಂಗಾರಾವು, ದುಷ್ಟ ಪಾತ್ರಲ್ಲೋ ಕ್ರೂರಂಗಾರಾವು, ಹಡಲಗೊಟ್ಟೆ ಭಯಂಕರಂಗಾರಾವು, ಹಾಯಿಗೊಲಿಪೆ ತಿಂಗು ರಂಗಾರಾವು, ರೊಮ್ಯಾನ್ಸ್ಲೋ ಪೂಲ ರಂಗಾರಾವು, ನಿರ್ಮಾತಲ ಕೊಂಗು ಬಂಗಾರಾವು, ಸ್ವಭಾವಾನಿಕಿ ಉಂಗಾರಂಗಾರಾವು, ಕಥ ನಿರ್ಬಲಂ ಐತೆ ಹಾವಭಾವಾಲಕಿ ಪಾತ್ರ ಪರಂಗಾರಾವು, ಕಳ್ಳಕ್ಕಟ್ಟಿನಟ್ಟು ಕನಬಡೇದಿ ಉತ್ತಿ ಎಸ್ವಿ ರಂಗಾರಾವು. ಆಯನ ಶೈಲಿ ಟಿವಿ ಅನ್ಯುಲಕು ಸುಲಭಂಗಾರಾವು. ಒಕ್ಕೋಸಾರಿ ಡೈಲಾಗುಲ್ಲೋ ಮಾತ್ರಂ ಯಮ ಕಂಗಾರಂಗಾರಾವು. ಇದಿ ಮಹಾನಟುಲು ಎಸ್ವಿ ರಂಗಾರಾವು ಗಾರಿ ಪ್ರತಿಭನು ಗುರಿಂಚಿ, ವೈವಿಧ್ಯಮೈನ ಪಾತ್ರಲ ಪೋಷಿಂಚಗಲ ನೈಪುಣ್ಯಂ ಗುರಿಂಚಿ ಪ್ರಸಿದ್ಧ ದರ್ಶಕುಲು ಚಿತ್ರಕಾರುಲು ಬಾಪು ವೇಸಿನ ಚಿತ್ರಾನಿಕಿ ಮುಲ್ಲಪೂಡಿವಾರಿ ಚಮತ್ಕಾರ ವ್ಯಾಖ್ಯಾನಂ. ನಿಜಮೇ ಕದಾ? ಎವರು ಮಾತ್ರಂ ಕಾದಂಟಾರು ಆ ನಟನಾ ವೈದುಷ್ಯಾನ್ನಿ.
2: ಪೌರುಷಂಗನ ಹುಲಿ ಪಟ್ಟುಬಡಿಪೋಯಿ ಪಿಲ್ಲಿನ ಬೋನ್‌ಕು ಸೇರಿಂದಿ.
3: ಬೋನ್‌ಲೋ ಉನ್ನ ಅಡವಿಲೋ ಉನ್ನ ಪುಲಿ ಪುಲೇರಾ ಡೋಂಗ್ರೇ, ಚಾಟುನ ಬ್ರತಿಕೆ ಚೀಕಟಿ ವಧವ ನೀಕೇನ್ ತಿಳಿಸ್ತುಂದ್ರಾ ಈ ಪುಲಿ ತಡಾಕ?
2: ಅಂತಟಿ ಮೊನಗಾಡಿವಿ, ಈ ಚೀಕಟಿ ವಧವಕ್ಕೂ ಭಯಪಡಿ ಪೇರು ರೂಪು ಮಾರ್ಚುಕೊಂಡು ತಿರುಗಿ ಬಂದಲ ಹೋಟಲ್ಲೋ ಚೇರೆ ವೀರಸಿಂಹ.
3: ಚೀಕಟಿ ವಧವಲ್ಲ ಪಟ್ಟಣಕ್ಕೆ ಚೀಕಟ್ಲೋನೇ ಉಂಟಾನ್ರ ಡೋಂಗ್ರೇ.
4: పొరపాట్ను విలోకొచ్చి
3: పట్టుబడిపోయావు. అదే పట్టుబడింది కావాలి నేనే ధూమ్రి. ఆ రోజు పంపానుగా శ్రీముఖం, ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది పేవకు.
2: ఆ పంతంతోనే గోటితో పోయేదాన్ని గోయిలు కట్టేవారు.
3: లెన్స్ లెన్స్ లెన్స్ ఏం లెన్స్ అని బొంద లెన్స్. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశ రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం.
2: నీలాంటి మునగాళ్ళనెందరినో ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మునగాన్ని రా.
3: పొరపాటు మరిచిపోతున్నావు. పచ్చిమిత్రు తాగే మునగాళ్ళకి మునగాన్ని రా డోంగ్రే.
2: షట్ అప్. బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
3: బ్రతుకు? నా బ్రతుకులో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. ఆ బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోవడమే.
1: ఎస్వి రంగారావు కేవలం పౌరాణిక ప్రతినాయక పాత్రలకే పరిమితం కాలేదు. రంగస్థల అనుభవంతో వెండితెరపై ఆయన పోషించిన వివిధ రకాల పాత్రలు ప్రేక్షకుల మదిలో ఆయన్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆయన పౌరాణిక పాత్రలకు ఒక నూతన హుందాతనాన్ని రాజసాన్ని అద్దుతూనే పోషించిన పాత్రలలో రాక్షస ప్రవృత్తి ఉన్నప్పటికీ వాటి వెనక ఉన్న పాండిత్యాన్ని వీరత్వాన్ని ఉదాత్తంగా ఆవిష్కరించారు. జానపద చిత్రాలలో కేవలం కత్తి యుద్ధాలకే పరిమితం కాకుండా మంత్రతంత్రాలు, మాయలు మరియు హాస్యం కలబోసిన పాత్రలను ఆవిష్కరించారు. సామాజిక చిత్రాలలో ఆయన సగటు మనిషిలోని భావోద్వేగాలను, కరుణ రసాన్ని అత్యంత సహజంగా పండించారు.

0: బంగారు పాప చిత్రంలో ఒక నిరుపేద తాగుబోతు ఒక అనాథ శిశువు వల్ల ఎలా ఉత్తముడిగా మారాడో చూపించిన కోటయ్య పాత్ర, అలాగే బాంధవ్యాలు, తాతా మనవడు, ఆత్మ బంధువు చిత్రాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆదర్శాలను, విలువలను కాపాడే తాతగా, తండ్రిగా హుందాతనంతో కూడిన ఆయన నటనను ఎవరు మాత్రం మర్చిపోగలరు.
1: అదే తాతయ్య చూస్తున్నాను, కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది.
2: రాబాబు నేనంతా రాలేదే,
3: నేనంతా నాటకం దేవరస రాలేకపోయాను. ఏ లక్ష్మి ఎక్కడికి పోయాను రైలు ఇంకా?
1: అవునన్నయ్య, భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నర్స్ ట్రైనింగ్ పూర్తయిపోతుంది, తర్వాత నువ్వున్నావు, భగవంతుడున్నాడు.
2: ఇదంతా నీ తలవే బాబు, అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నర్స్ చదువు చెప్పించావు. తండ్రి బతికుండా కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నం నాకు కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో.
3: అదేమిటి రంగయ్య, లక్ష్మిని నర్స్ ట్రైనింగ్ ఎందుకు పంపించానుకున్నావు? దాని వెనకాల ఎంత కథ ఉందనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి, అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి.
2: నా కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు వద్దు, కళ్ళు ఉంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు.
1: తాతయ్య స్నానం వచ్చేసింది. ఏమా నే బయలుదేరినా?
4: వద్దమ్మా, 2 రోజులు పోయాక వెళ్దు.
1: ఏ,
3: మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకని నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ, ఇన్నేళ్లుగా నీ జీతం అందింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి ఇది ఈ 100 తీసుకో.
2: బాబు మంచికి కూడా ఒక హద్దంటూ ఉండాలి, ఆ దాటితే మంచి అనిపించుకోదు.
3: రంగయ్య
2: ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నా. ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చమ్మానం చూపించి మమ్మల్ని మరింత పిచ్చివాళ్ళని చేస్తాం.
0: విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర, ఇలా ఎన్నో బిరుదులు వారి సొంతం. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, 2వ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్లల్లో ఒకటి ఎస్వి రంగారావు పేరు మీద విడుదలైంది. కథా రచయితగా కూడా ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి.

జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదాత్తానుదాత్త స్వరాలున్నాయో, అన్నింటినీ తన గొంతులో ధ్వనింపచేసిన నట విరాట్టు ఎస్వి రంగారావు. అందుకే అంటారాయన్ని నటనకే నిఘంటువు అని. వెండి తెరపై వెలిగిన నిలువెత్తు రూపం, అసమాన నటనా కౌశలం, తెలుగు భాషకే వన్నెతెచ్చిన వాక్పటిమ ఎస్వీఆర్ సొంతం. మూడు దశాబ్దాలు

పలు తెలుగు సినిమా నేలిన సహజ నట చక్రవర్తి ఆయన. దశాబ్దాలు దాటినా తరాలు మారినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయులే.

విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి బలిశెట్టి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 108.8 FM. మరి ఇప్పుడు కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ విందామా? ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం నుంచి విశాల్ దడ్లాని హరిప్రియ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఎంజాయ్ దిస్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నెక్స్ట్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి ద రాజా సాబ్. ఈ మూవీ నుంచి విశాల్ మిశ్రా, థమన్ అండ్ శృతి రంజన్ పాడిన పాట విందాం. ఇక సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం ఎస్ థమన్. ఎంజాయ్ దిస్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సమయం 12 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

స్వేచ్ఛయమ్మగాని వాన కోరుతున్నాం మనం అందరం కదా. మేఘాలు కనిపిస్తున్నాయి, వర్షాలు పడతాయేమో అనిపిస్తుంది, చక్రపక్షులు ఎదురు చూస్తున్నాం, వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. ఈ సాంగ్లు అయితే మొత్తం మనకి వర్షమే కనిపిస్తుంది కాబట్టి కనీసం ఆ ఫీల్ అయినా ఎంజాయ్ చేద్దామని ఆ పాట వినిపించాను. యాక్చువల్గా ఈ పాట ఎందుకు వినిపించాలో కూడా మీకు చెప్తాను. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆన్ 102.8 FM. వానకోయల గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? చాతక పక్షి అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే వాన నీటిని మాత్రమే తాగుతుందట. ఇది మన పురాణాలు చెప్తున్నాయి సంగతి. సరే ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకమ్మా? అసలే వర్షాల కోసం వెయిటింగ్ కదా మనం అనుకుంటున్నారు కదా, చెప్తాగా ఎందుకు? స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆ సినిమా నుంచి ఇసోపరి ట్రాక్. జస్ట్ ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, ప్రతి నీటి చుక్కను వడిసి పట్టుకోవాలి, ఇంకుడు గుంతలు తప్పనిసరి. ఈ విషయాల మీద మనందరికి అవేర్నెస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన కొత్త విషయం, వర్షపు నీటిని తాగొచ్చట. అవునా, ఎలా అని వెరైటీగా ఫేస్ పెట్టేశారు అందరూ. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రంగ్దే మూవీ నుంచి ఇల్లర్లీ సాంగ్. ఎంజాయ్.

శ్వేతమోహన్ స్వీట్ వాయిస్లో ఆ సాంగ్ ఎంత లవ్లీగా ఉంది కదా. నిజంగా పాటతోటి అలా ప్రయాణిస్తాం మనం, అంత లవ్లీ మెలడీ. యాక్చువల్గా వివి మీ పక్కనుంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, పక్కనుంటే రంగులే రంగులే అని. అన్ని ఎమోషన్స్కి రంగుల్ని అటాచ్ చేస్తూ రాశారు శ్రీమణి. ఇక యాజ్ యూజువల్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతే, అలా రాక్ చేసేసింది అంతే. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య స్ఫూర్తి టైం. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, వాటిని తాగొచ్చట అని కూడా చెప్పారు ఇందాక. అది ఎలాగో కూడా చెప్తానన్నాను కదా. ఎలా అంటే, కర్ణాటకకు చెందిన మైకేల్ సదానంద్ తన స్నేహితులతో కలిసి తయారు చేసిన రెయిని ఫిల్టర్తో వర్షపు నీటిని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చట. ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని విల్లాస్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఉపయోగిస్తున్నారట ఈ రెయిన్ ఫిల్టర్ని. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కళావతి సర్కారీ వారపాట మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. మరి రెయిన్ ఫిల్టర్ ఉపయోగించి వర్షపు నీటిని కూడా తాగొచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కూడా మన సిటీలోనే. యాక్చువల్గా దీన్ని ఎలా చేయాలంటే, ఇంటి పైకప్పు మీద పడే నీటిని వడిసి పట్టే పైపుకి రెయిన్ ఫిల్టర్ని ఫిక్స్ చేస్తే చాలు, శుభ్రం చేసి మనకు అందిస్తుంది ఈ పరికరం అన్నమాట. వాటిని వేడి చేసో ఏదైనా ప్యూరిఫైయర్ వాడో తాగేయచ్చు. అసలు ఇదంతా ఎందుకు?

మామూలుటినే తాగొచ్చు కదా అనే డౌట్ వస్తుంది కదా చాలామందికి. వర్షపు నీటికి పైసా ఖర్చు అక్కర్లేదు, అండ్ నీరు కూడా వృధా పోదు కదా. నగరానికి వచ్చే అన్ని పైపు నీళ్ల కన్నా ఇవి శుభ్రంగా ఉంటాయి కదా అనేది ఈ రెయిన్ ఫిల్టర్ను వాడుతున్న వాళ్ల అభిప్రాయం. ఇక ఫార్మల్యాండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థాపకుడు మైకేల్ సాధారణ ఒక రైతు బిడ్డ. ఇంజనీరింగ్ చదివినా వర్షాలు లేనప్పుడు, నీటి కొరత ఏర్పడినప్పుడు పడే ఇబ్బందులకు పరిష్కారంగా వర్షపు నీరు వృధా కాకుండా చేసే మార్గం కూడా ఇదన్నమాట. చూద్దాం ఫ్యూచర్లో వాడతామేమో. ఎనీవేస్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సమయం 12:30 గా వస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్

0: వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ద విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారి గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారి దునియా నే యే దేఖ్ భీ లియా హమారి సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది

కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్ జత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఈట్ ఫిట్ టైం. అనుకుంటాం గానీ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కూరగాయలు, పప్పులు, పండ్లు వీటన్నిటిని మించిన హెల్తీ ఫుడ్ ఎక్కడని చెప్పండి. కాకపోతే వాటిని టేస్టీగా తయారు చేసుకోవడంలోనే ఉంది విషయమంతా. మరి కొన్ని చిట్కాలున్నాయి, అవేంటో చెప్తా వింటుంటారుగా.

ఎస్, నిజంగానే సూపర్ సాంగ్ వినేసాం. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి పాట రాసింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రావణ్ భార్గవ్తో కలిసి పాడారు. అసలు ఏమన్నా పాట చెప్పండి, కొంచెం లో మోడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాట వింటే అలా ఎనర్జెటిక్ మోడ్లోకి వచ్చేస్తారంతే. ఇలాంటి పాటలు అన్నీ వస్తూనే ఉంటాయి వివిధ భారతిలో, సో వింటూనే ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇక ఈట్ ఫిట్ టైం అండ్ మీకు ఇందాక చెప్పా కదా, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే కూరగాయలు, పప్పు ధాన్యాలు, గింజలు, వీటిల్లోనే మనకి చాలా హెల్దీగా ఇచ్చే ప్రోటీన్స్ అవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సో అవేంటో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. మొలకెత్తిన గింజలతో తయారు చేసే సలాడ్ని హ్యాపీగా టిఫిన్గా తీసుకోవచ్చట తెలుసా. పెసలు, శనగలు, బఠానీ, బొబ్బర్లు, రాజ్మా వంటి ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొలకలు వచ్చాక వీటిలో టమాటో, ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని కొత్తిమీర, పుదీనా తురుముతో గార్నిష్ చేసేసుకుని కాస్త నిమ్మరసం కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందంట రుచి. సో కావలసిన పోషకాలు అందుతాయట, ట్రై చేసి చూడండి. అండ్ మరిన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనకి మామూలుగా దొరికే కూరగాయలు, పప్పుధాన్యాలు, గింజలు, వీటి నుంచి మనం టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు కొన్ని చిట్కాలు చెప్తున్నాను కదా. ఇక నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెసరట్టు. పెసరట్టు తెలుసు మనకి, అల్లం పెసరట్టు ఉప్మా అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోండి. కాకపోతే మీకు తెలుసా, పెసరపప్పు బదులు శనగపప్పుతో కూడా దోశ వేసుకోవచ్చట. పెసర్లలో ఉండే ప్రోటీన్స్ శనగలో కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సో దోశ వేసేటప్పుడే కాస్త ఉప్పు కారం చల్లి, కాయగూర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫర్ చేంజ్ లాగా అనమాట. ఇప్పుడు పెసరట్టు కాకుండా శనగలతో కూడా దోశ వేసుకున్నట్టు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీనెస్ కూడా మనము కాపాడుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఏమంటారు, ఇంకో ఐటెం కూడా ఉంది చెప్పాల్సింది. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.
2: నమస్తే గర్ల్స్.

ఎస్, టైం వేస్ట్ చేయకుండా మీకు కావాల్సిన యూస్ఫుల్ థింగ్స్ అని మీతో షేర్ చేసుకుంటాను ఈట్ ఫిట్లో ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్గా ఇది లిక్విడ్ ఐటమ్ అనమాట, సత్తు డ్రింక్. చాలామందికి తెలిసే ఉంటుంది, పుట్నాల పొడిని నీటిలో కలుపుకుని సరిపడా ఉప్పు చిటికెడు మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండుకుని తయారు చేసుకోవచ్చట ఈ డ్రింక్ని. ఒకవేళ స్వీట్ కావాలనుకునే వాళ్ళు జాగరి పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పుట్నాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారని నిపుణుల సలహా. పాటిస్తే పోలో హెల్దీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉంటాం. ఎనీవే, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్టు కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటుచెబుతాయని మన అంతరిక్ష

0: రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారిడర్ల అలైన్మెంట్ స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అందశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలు జరిగే కార్యక్రమంలో సుమారు 3,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు వెంకటయ్య తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అర్హులైన SC/ST తప్పనిసరిగా జాబ్ కార్డులు పని కల్పించాలన్నారు.
1: SC/ST సప్లా నిధులు పక్కదారి పడితే కన్నెక్షన్లు ఉంటాయి. ఇక్కడ వాయిల్ జరిగినా గానీ ఇంతటి వారిని ఉపయోగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెగ్యులర్ గా మరి DMC మీటింగ్లు 3 నెలలకు ఒకసారి జరగాలని, మరి సివిల్ డే 14వ చివరి వారంలో తహసీల్దారు, SI ఆధ్వర్యం జరగాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరువైన నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యు

పై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగ్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిరుపూర్ శాసనసభ్యులు పాల్వయ్య హరీష్బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకొని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో 3వ స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం టైం 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ పాట వినేద్దాం, ఆ తర్వాత షో టైం స్టార్ట్ చేసేద్దాం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM షో టైం టైం. శనివారం వీకెండ్, హాలిడే. అసలు హాలిడేనే మాటలోనే ఏదో వైబ్రేషన్, హ్యాపీనెస్ కదా. అఫ్ కోర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనుకోండి, వీవిని వినడం మాత్రం ఎవరూ మర్చిపోరు. ఆ విషయం మాకు తెలుసు. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది. ఎవరైనా మరోసారి వినండి. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది. ఎవరైనా ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852.

పవిత్ర బంధం సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఇలాంటి పాటల్లో, ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి పాత్రల్లో సౌందర్య గారు మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది ఎవరాయినా అని క్వశ్చన్ అడిగాను. మీరు నమ్ముతారా లేదో ఫస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గ్యాప్ వచ్చింది. ఏమైంది మన శ్రోతలకి అనుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి, సునామీ అంతే, ఆన్సర్ల సునామీ. ఆల్మోస్ట్ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను. మనకున్న లిమిటెడ్ టైంలో అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎవరి పేరైనా చదవకపోయినా, లేదంటే ఇన్ టైం మీ ఆన్సర్ రాకపోయినా, మీ పేరు రాకపోయినా ఏమనుకోవద్దు, ఓకేనా? అయితే మరి పేర్లు చదివేస్తున్నాను. బ్రహ్మయ్య, దివాకర్, జయలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, బాలకృష్ణ, మార్కండేయ, అనిత, అజయ్ కుమార్, పావని, ఎలుగంతల మార్కండేయ, శ్రీనివాస్, నరేష్, రోజా, ఓంకార్ శ్రీనివాస్, మురహరి, యశోద, జానకి, బలరాం శ్రీనివాస్, కాంచన, కిట్టు, అపర్ణ, సుధాకర్, అప్పలరాజు, గణేష్, వేదవతి ఇంకా వస్తున్నాయి. జాప భూమేశ్వరన్ పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ గొప్ప మాట చెప్పిన గొప్ప వ్యక్తి, గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, మిస్సల్ మ్యాన్ అని పిలుచుకుంటాం, వాట్ నాట్ కదా, రెస్పెక్టబుల్ పర్సన్ ఫర్ ఆల్ ఇండియా. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మరో అద్భుతమైన పాట సౌందర్య గారు నటించింది. పెదరాయుడు సినిమా నుంచి ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఇది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి ఇంచక్క పాట వినేశారు అండ్ క్వశ్చన్ కూడా రెడీ అయిపోయారు కదా, అడిగేస్తున్నాను. ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం. అది మనకు ఆయన తీసినంత అద్భుతంగా రాముడు గురించి రామాయణం గురించి మనకి ఇంతవరకు ఎక్కువ సినిమాలు చాలా వచ్చింది బాపు గారి నుంచే కదా, ఇంత అద్భుతంగా ఉంటాయి సినిమాలు చెప్పక్కర్లేదు. అలాగే రాముడన్నా రామాయణం అన్నా అంత ఇష్టం మరో ప్రముఖ దర్శకుడికి. ఎవరైనా మరోసారి వినండి, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం, మరో ప్రముఖ దర్శకుడికి కూడా అంతే ఇష్టం. మనకి ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది, డైలాగ్స్లో ఉన్న పాటలో వాటెవర్ ఏదో ఒక రకంగా ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు గుర్తు చేసుకోండి అండ్ స్ట్రైక్ అయిన వెంటనే ఆన్సర్ వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను సంగీత ప్రియుల నీరాజనాలు అందుకున్న ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్, నీరాజనం సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

అద్భుతమైన పాట, ఓపెన్ అయ్యర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అనమాట కదా, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అంతే. వింటుంటే మనం కూడా మైమర్చిపోకుండా ఉండలేం, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని అడిగాను, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్న, రామాయణం అన్న చాలా ఇష్టం, అండ్ అలాగే మరో ప్రముఖ దర్శకుడు కూడా అంతే ఇష్టం, దర్శకుడికి కూడా. మరి ఎవరో దర్శకుడు అంటే చాలామంది చాలా ఆన్సర్లు పంపించారు. రాజమౌళి గారని కొంతమంది, అంటే రాఘవేంద్రరావు గారని కొంతమంది, అంటే కె విశ్వనాథ్ గారని చాలామంది పంపించారు. యాక్చువల్గా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మనకి ఎక్కువగా కనిపించేది శివుడి గురించే కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారనమాట, ఏకనాథం, మంగ, ఆడుపు సంతోష్ కుమార్, వెంకన్న. వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఇది ఆన్సర్ తెలిసే ఉండాలనేదేం లేదు, ఎందుకంటే ఇది మనకి ఎక్కడ దొరకదు, మన అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. సో నాకు అనిపించింది క్వశ్చన్గా అడిగాను ఎంతమంది చెప్తారో చూద్దామని, ముగ్గురు మాత్రమే పంపించారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీరు సినిమాలు ఏ సినిమాలు అయినా చూడండి, ఆయన రచయితగా సంభాషణ రాసిన సినిమాలు కానివ్వండి, డైరెక్టర్గా డైరెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, రాముడి గురించి, రామాయణం గురించి కంపల్సరిగా ఒక డైలాగ్ కానీ సీన్ కానీ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో. సో ఇదన్నమాట రైట్ ఆన్సర్. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన ముగ్గురికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో చక్కటి పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అద్భుతమైన మెలడీ వినసం రాజాంబువి నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనకి శంకర్ గారు అంటే ఒక మెసేజ్ టిక్ కమర్షియల్ అండ్ టెక్నికల్గా ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్ని సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. అలాంటి సినిమా ఒకటి అపరిచితుడు. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది సొసైటీకి. యాక్చువల్గా ఇందులో విక్రమ్ అండ్ సదా గారు హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అపరిచితుడి సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అపరిచితుడు మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్.

0: అపరిచితుడు సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ అని అడిగాను. చాలామంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. హనుమంతరావు, అప్పలరాజు, సేర్ల వెంకటేష్, గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, నాగనాథ్ గుప్తా, భవానీ వెంకట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, తిరుమలయ్య, త్రిమూర్తుల గుప్తా, పాలెం పోలయ్య, భూమేశ్వర్ జాప, మహమ్మద్ ఇనాయతుల్లా, మీరా సాయిలు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఐశ్వర్యరాయ్ గారు. ముందుగా స్క్రిప్ట్ని, స్టోరీని రాసుకునేది ఐశ్వర్యరాయ్ గారి గురించి. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సదాన్ తీసుకున్నారు అండ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. మనకు టైం తక్కువగా ఉంది కానీ ఈ పాట కొంచెం విన్నా బాగానే ఉంటుంది, మరి వినేద్దామా?
1: చినుకు చినుకు అందెలతో చిటపట.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శక్తి సిలీ టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. పాజిటివిటీ ఇన్ నెగిటివిటీ. మనకు ఎదురయ్యే బాధను, సమస్యను పాజిటివ్గా, ఛాలెంజింగ్గా తీసుకుంటే అదే ఒక అవకాశంలో మారుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది అని నిరూపించింది 27 ఏళ్ల సింధు. ఎవరి సింధు? ఎందుకు తన గురించి శక్తిశీలిలో మాట్లాడుకోవాలి? తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంటర్ప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. సింధుది తమిళనాడు. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఒంటరిగా దేశమంతా తిరిగి రావాలి అనుకుంది. అనుకున్నట్టుగానే 2021లో ఓ 10 రోజులు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు. ఆంత్రప్రెన్యూర్ సింధు ఇవాటి మన శక్తిశీలి. మరి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఓ 10 రోజులు, అంటే 10 రోజులు అంటే 10 రోజులు కాదు, దేశమంతా తిరిగి రావాలి ఒంటరిగా అని అనుకుంది. సో అందులో భాగంగానే 2021లో ఒక 10 రోజులు కాశ్మీర్ వెళ్లారు, జమ్మూ కాశ్మీర్. మరి అక్కడ ఏమైంది? హిమాలయ

పర్వతాల మధ్య ఒదిగి ఉన్న ఆ ప్రాంతం, పచ్చని లోయలు, మంచు దుప్పటి కప్పుకుని ఉన్న కొండలు, సరస్సులు సింధును ఎంతగానో ఆకర్షించాయి. ఇక కాశ్మీరీల ఆతిథ్యమైతే మరీను. కానీ వీటన్నిటి మధ్య ఆమె ఒక సమస్యను గుర్తించింది. ఏంటది తెలుసుకుందాం. ముందైతే ఈ పాట విందాం.

శక్తిశీలి టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఆంటర్ప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వెళ్ళింది, కాశ్మీర్ అండ్ అక్కడ కాశ్మీరీల ఆతిథ్యం తగిన చేసింది తనకి.

అక్కడ ఒక ప్రాబ్లం కూడా తనకు అనిపించింది, ఫుడ్ ప్రాబ్లం. ఎస్, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందాలు, ప్రత్యేకతలు, విశిష్టతలు ఆకర్షించినా కూడా మెయిన్ మనకి ఎక్కువగా కనిపించేది ఫుడ్ ప్రాబ్లం కదా. అక్కడి ఆహారము అంటే అక్కడ వంటకాలు మనకు సరిపడలేదనుకోండి, ఆ ఆనందం కాస్త ఆవిరైపోతుంది. సో అలా అక్కడ కూడా తనకు ప్రాబ్లం గుర్తించిందనమాట. దక్షిణాది నుంచి వచ్చిన చాలామంది పర్యాటకులు తనలాగే వంటకాల విషయంలో ఇబ్బంది పడటం చూసింది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది, అలాంటి వాళ్ళ కోసం తనే వండి పెట్టాలనుకుంది సింధు. ఇక 2022లో టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ప్రారంభించి శ్రీనగర్లో దోస డిలైట్ పేరుతో దక్షిణాది రుచులతో పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. తన సక్సెస్ జర్నీ విశేషాలు వినాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. ఆంటర్ప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వచ్చే పర్యాటకులు ఆహారం తిండి విషయంలో వంటకాల విషయంలో పడే ఇబ్బంది చూసి దోశ డిలైట్ పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అండ్ ఆ రెస్టారెంట్ సూపర్ హిట్. దోశ డిలైట్ పర్యాటకులకే కాదు అక్కడి స్థానికులకు నచ్చేసింది. కావలసిన ముడిసరుకులను తమిళనాడు నుంచి తెప్పించుకుంటుంది సింధు. మీకు తెలుసా ఇప్పుడు అక్కడ 2 రెస్టారెంట్లు నడుపుతున్నారంటుంది సింధు. అండ్ స్థానిక ఆదరణ అందుకు కారణం అని చెప్పే సింధు సక్సెస్ జర్నీ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూ ఉంటారుగా.

చేయగలుగుతున్నాను. షెఫ్లకి వేలల్లో జీతాలిచ్చే స్థాయికి మా వ్యాపారం ఎదిగింది అని గర్వంగా చెప్తుంది సింధు. మరి ఈ విజయం అంత ఆషామాషగా రాలేదు తనకి. అంటారు కదా, విజయం ఎప్పుడు నల్లేరు మీద నడక కాదు అని. అసలు అలా ఈజీగా వచ్చేది ఎప్పుడు విజయం కూడా కాదు. స్ట్రగుల్ నుంచి వచ్చేదే సక్సెస్. మరి ఈ సక్సెస్ తను అందుకునే ముందు ఏ సమస్యను ఎదుర్కొందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూ ఉండండి శక్తిశీలి.

గా రన్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అవేంటంటే, కాశ్మీర్లో ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఆంక్షలు ఎప్పుడు విధిస్తారో చెప్పడం కష్టం. అంతేకాకుండా బయట వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయట. ఈవెన్ స్థలాలు లీజుకు దొరకడం కూడా కష్టం, నిబంధనలు అవి చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్ళి ఫుడ్ బిజినెస్లో సక్సెస్ అయింది సింధు. అది కూడా ఒక తమిళనాడు నుంచి వెళ్ళి కాశ్మీర్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు, మంచి అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు తన సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంట్రప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కాశ్మీర్లో దోశ డిలైట్ పేరుతో రెస్టారెంట్లు స్టార్ట్ చేశారు. ఒకటి కాదు, రెండు రెస్టారెంట్లు సక్సెస్ఫుల్.

శక్తిశీలి టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆంటర్ప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక అక్కడ తను కమర్షియల్గానే కాదు, అంటే బిజినెస్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, కాశ్మీర్ పరిస్థితులకు, ప్రజలకు, సంస్కృతికి తగ్గట్టు

శరణ్ ధరించి అతిథులను నవ్వుతూ పలకరిస్తూ తనకంటే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మరక్కడ ఆత్మీయ అక్కడి వాళ్ళతో కలిసిపోవడం, ఆత్మీయతలు పంచుకోవడం, ఇవన్నీ కూడా తన సక్సెస్ అవడానికి కూడా కొన్ని కారణాలనే చెప్పొచ్చు. అందుకే ఆమెని అక్కడ ప్రజలు తమ అమ్మాయిగా భావించి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటారట. ఆ పేరేంటో చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంటర్ప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దోశ డిలైట్ రెస్టారెంట్స్ ద్వారా రుచికరమైన వంటకాలతో అక్కడి స్థానికులను పర్యాటకులను అలరిస్తున్న సింధును అక్కడి ప్రజలు ఆత్మీయంగా ఏమని పిలుచుకుంటారో తెలుసా? దోశల రాణి అని. మరి సాధించాలనే పట్టుదల, కష్టపడి తత్వం ఉంటే తెలియని ప్రదేశాల్లో కూడా మనకంటూ ఒక చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తోంది సింధు సక్సెస్ జర్నీ. మరి ఇలా మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు, కానీ లక్ష్మికి సెండ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. ఎందుకంటే 2:57 దాటింది వీబీ క్లాక్లో టైం. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలిసినంత వరకు లక్ష్మి సైనింగ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3:01. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: మన్ చాహేగీ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని అన్నారు. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీతరచేత అందశ్రీ విజయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించనున్న అందశ్రీ స్మృతివనంకు శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. సోమవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటులోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా వేగంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫీపై తొలి గేమ్ను 21-19తో గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNEWS_HYDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 5:54 దాడేలా ముందుకు వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఫైనల్గా వీకెండ్ వచ్చేసిందో వచ్చాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. ఎస్, ల్యాప్టాప్స్ క్లోజ్, ఆఫీస్ గ్రూప్స్ మ్యూటు. శనివారం సాయంత్రం అయిందంటే చాలు, సిటీ అంతా ఒకటే కలర్ఫుల్.

వైబ్ కొందరు పబ్లు పార్టీలు అంటూ ప్లాన్ చేసుకుంటుంటే, ఇక మనలాంటి చాయ్ అడిక్ట్స్ ప్లాన్ ఏంటో తెలుసా, మన గ్యాంగ్ మొత్తాన్ని ఏ ఇరానీ కేఫ్ దగ్గర లేదా సిటీ అవుట్స్కట్స్లో ఉండే హైవే చాయ్ బండి దగ్గర గ్యాదర్ చేయడం. ఈ ఈవినింగ్ టైంలో చల్లటి గాలిలో వేడి వేడి దమ్ దమ్ చాయ్ తాగుతూ ఉంటే ఈ వారం రోజులు ఆఫీసులో ఎవరెవరు ఏమేం చేశాడో నవ్వుకుంటూ పోస్ట్ మార్టం చేస్తుంటే వచ్చి కిక్కే వేరు కదా, ఏమంటారు. మరి ఆ కిక్ని డబుల్ చేస్తూ మరిన్ని కబుర్లు వాటికి కొన్ని పవర్ఫుల్ పాటలతో మీకోసం రెడీ చేశాను ఛాయ్తో హాయ్ కబుర్లు షోని. నేను మీ ఆర్జే. మరి ఈ వీకెండ్ని మరింత వైబ్రేటింగ్గా గడుపుదాం, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. తెలుసు కదా వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అద్రిపోయే పాటలు. మరి వీకెండ్ రోజు ఎలా ఉండాలి, పార్టీ చేసుకోవాలి, ఎలాంటి పార్టీ చేసుకోవాలి, బాస్ పార్టీ.

వేర్ ఇస్ ద పార్టీ అంటే మరి పాటలతో బాస్తు మాస్తు పార్టీ ఇస్తాం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, వాల్తేరు వీరయ్య మూవి నుంచి ఆకాశ్ అజయ్, దేవిశ్రీ ప్రసాద్ హర్ప్రియా పాడినటువంటి పాట, దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో అద్రిపోయే పార్టీ సాంగ్ విన్నారు కదా. ఇలాగే ఇలాగే అద్రగొట్టే పాటలు మాటలు అన్నీ కూడా వినిపిస్తా. మీరు చేయాల్సింది ఏంటి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, మనమున్నాం చాయ్తో హాయ్ కబుర్లో. మరి మొదటి కబురు ఏంటి అంటే మన జక్కన్న గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఇది వరకు మన సినిమాలకు ఓ పోస్టర్ వదలాలంటే దానికి ఒక అప్డేటు, మళ్ళీ దానికి టైంకి ఇంకో అప్డేటు, ఇలా అప్డేట్స్ ఇస్తూ నాంచేవారు. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఇలాంటి హంగామా లేకుండా జక్కన్న ఒకటేసారి పోస్టర్ల మీద పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి పోస్టర్ అదిరిపోయింది ఏ సినిమాకి, వారణాసి సినిమాతో చాలా బిజీగా ఉంది. అంటే ఇండియన్ సినిమా నుండి రెండో పూర్తి ఐమాక్స్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాలీవుడ్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు మన రాజమౌళి గారు. అంతేకాకుండా ఒక వైపు మహేష్ బాబుతో కాకుండా రీసెంట్గా ప్రియాంక చోప్రా క్రేజీ లీక్ మామూలుగా లుక్ కాదు అది. మరి అలాంటి లుక్లో చూస్తుంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మనకు అర్థమవుతుందన్నమాట. ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని త్వరలో మరిన్ని అప్డేట్స్ అందించడమే కాకుండా టీజర్స్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారట. చూద్దాం మరి ఎలా ఉండబోతున్నాయో, పోస్టర్లు ఎలాగుంటే సినిమా ట్రైలర్స్ టీజర్స్ ఎలా ఉండబోతున్నాయో మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. మరి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్రతిరోజు 5 to 5:50 వరకు మీరు ట్యూన్ చేసే ఉంచండి చాయ్తో హాయ్ కబులు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మరి జక్కన్న గురించి విషయం వచ్చింది అంటే మరి జక్కన్న పాట పాడాల్సిందే. ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, చంద్రబోస్ సాహిత్యంలో, రాహుల్ సుర్లిగాంజ్ కాలభైరవ పాడినటువంటి అద్భుతమైన అదిరిపోయే పాట.
2: యాజ్ త్రిపుల్ ఆర్ నుంచి మస్త్ పాట.

భూమి తత్తరిల్లేలా బొట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

0: సో ఇలాంటి నాటు పాట వింటూ ఉంటే ఎవరి కాళ్ళు ఆగనే ఆగవు. మరి ఆ పాటకు తగ్గ స్టెప్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి స్టెప్ల నుంచి మరిన్ని పాటలు వినిపిస్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. సమయం 5:16:28 దాటి అలా వెళ్ళిపోతూ ఉంది సమయం. మరి ఈరోజు డేట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జూలై 18 స్వేచ్ఛ కోసం ఒక మనిషి చేసిన మహాయజ్ఞాన్ని గురించి గుర్తు చేసుకునే రోజు. తెలుసా, ఇంతకీ ఎవరా మహామనిషి అంటే నెల్సన్ మండేలా. ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. దేశంలోనే నల్ల జాతీయులను బానిసలుగా చూస్తున్న వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సింహంలా గర్జించారు మండేలా. ఆ పోరాటమే ఆయనను ముళ్ళవాట వైపు నడిపించింది. మరి రాజద్రోహం నేరం మోపి ఆయనకు జీవిత ఖైదు కూడా విధించి అప్పటి క్రూర ప్రభుత్వం చాలా దారుణానికి ఉడిగట్టింది. మరి 1 ఏడాది కాదు 2 ఏళ్ళు కాదు, ఏకంగా 27 సంవత్సరాలు ఆయన జైలు చీకట్లోనే గడిపారు. అందులో ఎక్కువ కాలం రాబిన్ ఐలాండ్ అనే భయంకరమైన జైల్లో ఒక చిన్న గదిలో కడిక నేలపై పడుకుంటూ రాళ్ళు కొడుతూ గడిపారట. మరి ఆయన దేహాన్ని బంధించారు కానీ ఆయన ఆశయాన్ని బంధించలేకపోయారు. మరి ఇనుప ఊచల వెనక నుంచే ప్రపంచవ్యాప్తంగా విప్లవ జ్వాలలు రగిల్చిన ఆ ధీరుడి త్యాగానికి మనమందరము సెల్యూట్ చేయాల్సిందే. మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం కాబట్టి తప్పకుండా మరికొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సరలేరు నీకెవరు మూవీ నుంచి ఈ ప్రాక్ పాడినటువంటి ఈ పాట రామజోగి శాస్త్రి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మీరు విన్నారు, వింటున్నది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంగీత
1: హిందుస్థానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. 18 జూలై అంటే స్వేచ్ఛ కోసం ఒక మనిషి చేసిన మహాయజ్ఞాన్ని గుర్తు చేసుకునే రోజు అని మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవము. మరి 27 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత ప్రపంచ దేశాల ఒత్తిడికి తల వంచి 1990లో అప్పటి ప్రభుత్వం మండేలా గారిని విడుదల చేసింది. జైలు నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖంలో శత్రువుపై పగలేదు, కేవలం క్షమాగుణం శాంతి మాత్రమే ఉన్నాయట. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకి మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికై సరికొత్త ప్రజాస్వామ్యాన్ని నిర్మించారు. ప్రపంచ శాంతికి ఆయన చేసిన సేవకు గాను నోబెల్ శాంతి బహుమతి, అలాగే మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నం కూడా దక్కి. మానవత్వం కోసం తన జీవితంలో 67 సంవత్సరాలు పోరాడారు. అందుకే నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే 2026 థీమ్లో భాగంగా సమాజంలోని పేదరికం అసమానతలపై పోరాడడానికి ఈరోజు మనమంతుగా కనీసం 67 నిమిషాలు సమాజ సేవ కోసం కేటాయిద్దాం. ఏమంటారు, ముఖ్యంగా మనం సాధించే వరకు ప్రతిదీ అసాధ్యంగానే కనిపిస్తుంది అని చెప్పిన నెల్సన్ మండేలా గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్న పనిలో విజయం సాధించే విధంగా అధర్మ ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్, ఏ రహమాన్ కంపోజిషన్లో భువన్ సుందర్ గారు రాసింది, SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట ముత్తు నుంచి స్టేట్యూన్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

0: బా బా బా బా బా బా విసుగొస్తుంది కదా ఈ వింటూ ఉంటే. ఇలా రణగొణధ్వనులతో విసిగిపోతున్న మన జీవితంలో కొంతసేపు అయినా విరామం తీసుకుని మరో ఫాలో చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది తెలుసా? తెలీదా కదా? ఎస్, నేను చెప్తాను అదేంటో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు హారన్లు, నోటిఫికేషన్ల టోన్లు, మెట్రో ట్రైన్ల గోలాబా, అసలు ఈ నాయిస్ పొల్యూషన్ మధ్యలో ఒక చిన్న పిట్టకూత కానీ వర్షం పడే శబ్దం కానీ ప్రశాంతంగా విని ఎన్ని రోజులైంది కదా. అందుకే ఈ గోలలన్నిటికీ కాసేపు మ్యూట్ బటన్ నొక్కి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిజంగా క్లియర్గా ఆలకించడానికి వినడానికి ఇవాళ వచ్చేసింది వరల్డ్ లిజనింగ్ డే. ఎస్, వరల్డ్ లిజనింగ్ డే. మరి అసలు ఈ డే వెనుక ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. ఏంటో తెలుసా? 1960లో అకౌస్టిక్ ఎకాలజీ అనే ఒక థియరీ పుట్టిందట. అంటే మన పర్యావరణానికి శబ్దాలకి ఉన్న ఒక లవ్ స్టోరీ అన్నమాట. మరి ఈ మూమెంట్కి గాడ్ ఫాదర్ లాంటి కెనడియన్ కంపోజర్ ఆర్ ముర్రే షాఫర్ బర్త్డేని పురస్కరించుకొని 2010 నుండి ఎవ్రీ ఇయర్ జూలై 18 ఈ స్పెషల్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఈవేళ మనం ఏం చేద్దామంటే చాలా ఈజీ. ఈ 1-5 నిమిషాలు అంటే రోజులో 1-5 నిమిషాలు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఆఫీస్కి బ్రేక్ రూమ్లోనో ఇంటి బాల్కనీలోనో కూర్చొని కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఫీల్ అవ్వండి. కుదిరితే ఇవాళ బైక్ పక్కన పెట్టి సైకిల్ తొక్కండి. శబ్ద కాలుష్యాన్ని తగ్గిందా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని హ్యాపీగా ప్రేపిద్దాం. ముఖ్యంగా కొంచెంసేపు అన్నిటినీ ఆపేసి అలా ప్రశాంతంగా కూర్చుండి రకరకాల సౌండ్లు మనకు రోజు వినే సౌండ్లేనా అనిపిస్తుంటుంది, కానీ మన చుట్టూ ఏ రకరకాల అందమైన సౌండ్స్ అనేవి ఉంటాయి. ప్రశాంతంగా వరల్డ్ లిజనింగ్ డేని సెలబ్రేట్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది ఎట్లాంటి మూడ్ అయినా సరే, మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా ప్రశాంతమైనటువంటి ఫీల్ని కలిగించేటటువంటి ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ బలగం నుంచి వినిపిస్తున్నాను. మంగ్లి రామ్ మిరియాల భీమ్స్ పాడినటువంటి పాటకి కాసలశాం సాహిత్యం భీమ్స్ శ్రీలియో సంగీతం.

0: ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: సమయం 5:39 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. మనం ఉన్నాం చాయ్తో హాయ్ కబులులో. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, ఎప్పుడైనా ఆలోచించారా మన ఫోన్కి ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంటో? మన లైఫ్ అనే సాఫ్ట్వేర్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి ఫ్యామిలీ అనే ఒక వైఫై అంతే ఇంపార్టెంట్. అవును బాస్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ లాంటి పర్ఫెక్షన్ కాదు, రోజువారీ గోలలో ఒకరినొకరు భరించే ప్యూర్ లవ్ అనమాట. మన రియల్ హ్యాపీ ప్లేస్ అదే కదా. అందుకే కరెక్ట్గా 1999 కొంతమంది క్రేజీ పీపుల్ కలిసి పర్ఫెక్ట్ ఫ్యామిలీ డే అని ఈ 18th జూలైని స్టార్ట్ చేశారు. మళ్ళీ లైవ్

అంటే లైఫ్ రేస్లో పడి ఫ్యామిలీని మర్చిపోకూడదని తెచ్చినటువంటి స్వీట్ రిమైండర్ ఇది అనమాట. మరి లేడందుకు ఈవేళ మీ స్క్రీన్ టైం తగ్గించి ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఒక క్రేజీ సెల్ఫీ, చిన్న పిక్నిక్, లేదా అందరూ కలిసి బిర్యానీ ఆర్డర్ చేసుకుని నవ్వుకుంటూ తినేయండి మీ అసలైన సెలబ్రేషన్. యాక్చువల్లీ పెద్దగా ప్లాన్ చేయక్కర్లేదు బాస్, జస్ట్ ఒక కప్పు చాయ్ కలిసి తాగుతూ మనసు విప్పు మాట్లాడిన దాలో ఆ వైబే వేరు ఉంటుంది. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిపిస్తాను. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత దాంట్లో ఒక లైన్ మీద మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏంటది అని ఇప్పుడు మీరు అడగండి, ఎందుకంటే పాట అయిన తర్వాత చెప్తాను. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఎంఎం కిరణ్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, అనంత శ్రీరామ్ సాహిత్యంలో, కార్తీక్ దామిని పాడినటువంటి పాట బాహుబలి ద బిగినింగ్ నుంచి స్టేట్యూన్.

వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో పాట కంటే మాటే పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మెసేజ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఏంటి ఇంతకీ ఆ పాటలో ఉన్న మ్యాటర్ ఏంటి అని చాలా మంది మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా క్లియర్గా చెప్తాను.

అంటే ఎన్నో ఏళ్ల కష్టం, రాత్రి పగళ్ళు చదువు చదివి కళ్ళల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కళ అంతా సక్రమంగానే సాగింది, పరీక్ష పాస్ అయ్యారు. కానీ లాస్ట్ మినిట్లో ఒక్కటంటే ఒక్క చిన్న మచ్చ మీ జీవితాన్ని మార్చేస్తే, ఎస్, మీరు స్టైల్ కోసం వేసుకునేటటువంటి ఈ పచ్చబుట్టే మీ ఉద్యోగానికి అడ్డుపడచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ప్రమోషన్ కోసం రాసిన పరీక్షలో పాస్ అయినప్పటికీ ఓన్లీ చేతిపై పచ్చబొట్టు ఉందన్న కారణంతో సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్కి ప్రమోషన్ని ఆపేశారట ఉన్నతాధికారులు. దీని మీద హైకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా ఇదే తీర్పునిచ్చారు. ఆర్మీ, నేవీ, పారామిలిటరీ లాంటి డిఫెన్స్ ఉద్యోగాల్లో టాటూలపై నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా సెల్యూట్ చేసే కుడి చేతిపై పచ్చబొట్టు ఉంటే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువట. కోర్టు కూడా ఈ నియామక సంస్థల రూల్స్కే ఓటేసింది. సో డియర్ లిజనర్స్, జనరల్ జాబ్స్కి పెద్దగా ఇబ్బంది లేకపోయినా మీ లక్ష్యం యూనిఫామ్ సర్వీస్ అయితే మాత్రం బాడీపై టాటూస్ ఉంటే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ఇక ఇలాంటి వాటిలో నోటిఫికేషన్ నిబంధనలు పూర్తిగా చదివేకే అప్లై చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్, వింటూ ఉండండి.

డియర్ లిజనర్స్, జనరల్ జాబ్స్కి పెద్దగా ఇబ్బంది లేకపోయినా మీ లక్ష్యం యూనిఫామ్ సర్వీస్ అయితే మాత్రం బాడీపై టాటూస్ ఉంటే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ఇక ఇలాంటి వాటిలో నోటిఫికేషన్ నిబంధనలు పూర్తిగా చదివేకే అప్లై చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే తెలుసు కదా వివిధ భారతి. మరి ఇప్పుడు మిమ్మల్ని పరిగెట్టించడానికి ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ రజిత్ పాడింది. పాట చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో పరుగు నుంచి పరుగులు వెట్టించే ఒక పాట వస్తుంది. స్టేట్యూ

సినిమా నుంచి పాట పరిగెట్టించింది కదా రైట్. ఇలాంటి పాటలు వింటూ ఉంటే దిల్ భలే ఖుషి అవుతుంటే, అది కూడా ఈ వీకెండ్ రోజు ఇలాంటి పాటలు వింటే నో డౌట్ ఫుల్ క్రేజీగా అనిపిస్తూ ఉంటుంది. ఎనివేస్, ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎనివేస్, చక్కగా మరి ఈవినింగ్ చాయ్తో హాయ్ కబుర్లు షో అదిరిపోయింది కదా, ఇలాంటి అదిరిపోయే మర మాటలు పాటలు ఇంకా ఇంకా నేను వినిపిస్తాను, 11 వరకు ఉంటాను. దానికోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 5 గంటల 50 నిమిషాలుగా వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ఉంటారు, అనంతరం హిందీలో వార్తలు కూడా ప్రసారం అవుతాయి. స్టే ట్యూన్డ్.

శశి మూవీ నుంచి శిశ్రీరామ్ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం, అనిల్ చిలువేరు సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరు జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. ఆహార ఔషధ కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలలో జరిగే రసాయన కాలుష్యం ప్రజారోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, పంటల ఎగుమతులను విదేశాలు తిరస్కరించేందుకు ఎలా కారణమవుతుందో ఈరోజు ఆయన ప్రత్యేక సమావేశంలో వివరించారు. ఇతర దేశాల్లోని కల్తీ నిరోధక నమూనాలను అధ్యయనం చేయాలని, ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని, క్యూర్ ప్రాంతంలో దీనిని పైలట్ నమూనాగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శ్రీహరికోట వేదికగా జరిగిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితో విక్రమ్ 1 రాకెట్ను రూపొందించిన స్కైరూట్ ప్రైవేట్ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సమీపంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తొలి ఆసియా అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ 2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక ఇతర గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ విద్యార్థులతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీడీడీ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువత గర్జిస్తే సింహాసనాలు కూలుతాయని, వారి పోరాటంతో కొత్త దశ మొదలైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సులో ఆయన మాట్లాడుతూ, యూత్ డిక్లరేషన్ ద్వారా తమను మోసం చేసిన నాయకులకు గుణపాఠం నేర్పాలని యువతను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణించారని, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరుపయోగంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్య, క్రీడా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పాటించాలని, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులుండాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. ఎల్లినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది.
0: తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర ప్రముఖులు ప్రజాకవి అందశ్రీకి ఘన నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని

కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించడం కోసం గత 15 రోజులుగా ప్రత్యేక కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోందని తెలిపారు. ఆషాఢ బోనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సంప్రదాయ చేతివృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారులు ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతుతో చేపట్టిన ఈ మేళా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తామని ప్రకటించింది. అండర్10, అండర్18 వర్గాలలోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహించబడతాయని ఆ సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ IIT 15వ స్నాతకోత్సవం సందర్భంగా 1398 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఐసీ డిజైన్ టెక్నాలజీ, IIT హైదరాబాద్ డికీన్ సంయుక్త డాక్టరల్ ప్రోగ్రాం తదితర విభాగాల్లో 49 పతకాలను అందజేశారు. భారతీయ నాట్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యాతిథులుగా హాజరై యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆవిష్కరణలతో దేశ నిర్మాణం అనే సంస్కృత నినాదంతో కూడిన అధికారిక లోగోను ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ జరిపినట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026-27 జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 39 నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన 650 ఎకరాల స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఒక రైతు స్పృహతప్పి పడిపోగా తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు బొల్లారంలోని తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం డంపింగ్ యార్డుకు భూమి కేటాయింపు, AOC అదనపు రోడ్ల నిర్మాణానికి అనుమతులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర కీలక అంశాలపై GOC వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయాలకు తావులేదని సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలో 40 లక్షలతో తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నియోజకవర్గంలో నూతన భవనాలు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన SIR అవగాహన కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్-1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N. రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: కోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ల సమయం 6:51:52 దాటేలా ముందుకు వెళ్ళిపోతుంది వాచ్. రైట్, మరి వీకెండ్ అంటే అంతా కూడా ఈ టైంలో మెల్లమెల్లగా వస్తుంటారు. అయితే వర్షం రానవద్దా అన్న కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వర్షం వస్తుంది అనే ఒక మూడ్లోనే వెళ్తే, అంటే ఎలా వెళ్ళాలి అంటే వర్షం వస్తుందని అనుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుని వెళ్ళడం అనేది అస్సలు మర్చిపోకండి. మీతో పాటు జర్కిన్స్ అలాగే గొడుగు ఇలాంటివి మాత్రం మీరు క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. అంతకంటే ముఖ్యంగా వీకెండ్ కదా, అందరూ అన్ని రకాల పాటలకు వెళ్ళాలనుకుంటారు కాబట్టి తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఈ జర్నీలో మంచి మంచి మాటలు, పసందని పాటలు అన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది గౌరాహరి కంపోజిషన్ అండ్ పాడినటువంటి పాట కాసలశ్యామ్, సాహిత్యంలో హనుమాన్ సినిమా నుంచి పూలమ్మ పిల్ల అండ్ మంచి పాట స్టెరియో అండ్

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకు

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: స్టూడియోకి లాగల సమయం 6:27 దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇక వీకెండ్ తో పాటుగా అసలే రైనీ సీజన్ అంటే చాలా మంది ఇంట్లో కూర్చుంటారు అనుకుంటారు, కానీ ఈ రైనీ సీజన్ లో కూడా ట్రిప్పులు వేసేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు, రైట్? అంటే ప్రకృతి అందాలని ఆస్వాదించే క్రమంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా 1-3 డేస్ షార్ట్ ట్రిప్లకు ప్లాన్ చేస్తుంటారు కొంతమంది. అందుకోసం మరి ఏం చేస్తారు, వెంటనే ట్రైన్ టికెట్లు ఉన్నాయా లేదా అని, ఒకవేళ లేకపోతే ట్రైన్ జర్నీ కోసం ఏసీ అయితే మార్నింగ్ 10 గంటలకి, నాన్ ఏసీ అయితే 11 గంటలకు ఐఆర్సీటీసీలో తత్కాల్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఉంటుంది, భయ్యా లవ్ ఫెయిలియర్ అయినా తట్టుకోవచ్చేమో కానీ తత్కాల్ విండో ఓపెన్ అయిన 60 సెకండ్లలో నాట్ అవైలబుల్ అని వస్తే వచ్చే బాధ నిజంగా చెప్పకూడదు, కానీ చాలా కష్టంగా ఉంటుంది భయ్యా తెలుసా. ఇక పేమెంట్ దాకా వెళ్ళి పేజీ స్ట్రక్ అయినప్పుడు వచ్చే కోపం అంత అయితే కాదు. అందుకే మన అందరి తత్కాల కష్టాలని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఐఆర్సీటీసీ రంగంలోకి దిగింది. మరి సరికొత్తగా అప్డేట్ చేస్తుంది, ఎలా అప్డేట్ చేస్తుంది అనే ఆ విషయాలు కూడా మీకు ఆ సమాచారాన్ని కూడా అందిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏదేమైనా ఎన్ని పాటలు వచ్చినా, ఈ రైలు పాటలు ఎన్ని వచ్చినా కూడా ఈ రైలు పాటకు మించింది లేదు అనిపిస్తుంటుంది నాకైతే. సరే మీకు కూడా ఆ పాటని ఒకసారి వినిపిస్తాం, ఒక్కసారి ఆ రోజుల వరకు వెళ్ళొచ్చేస్తారు. ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో సిరివేనల సీతారాం శాస్త్రి గారి సాహిత్యంలో సుఖవిందర్ సింగ్ మాల్గుడి సుభా పాడినటువంటి పాట ప్రేమతో, సినిమా నుంచి నేను కూడా ప్రేమతో వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: మామూలు వైబ్ ఉండవు కదా. అయితే రైల్లో వెళ్తుంటే ఇలాంటి పాట వింటుంటే దిల్ భలే ఖుష్ అవుతూ ఉంటుంది. కానీ అదే రైల్వే టికెట్స్ బుక్ చేయాలి అంటే, ఎస్పెషల్లీ తత్కాల్ బుక్ చేయాలంటే మాత్రం తెగ నరకం కనబడుతూ ఉంటుంది. ఇక డైరెక్ట్ బుక్ చేయాలంటే పొద్దున్నే 4-5 గంటలకి వెళ్ళి లైన్లో నిలబడాలి. లేదు ఆన్లైన్ బుక్ చేసుకుందామంటే 9:30 నుంచి మన అది స్టార్ట్ అవుతుంది, కానీ 10 గంటలకు వచ్చేసరికి టక్కని ఆగిపోతూ ఉంటాయి. అంటే టికెట్ బుక్ కాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, వెయిటింగ్ లిస్ట్లోకి వస్తుంది. అలాంటి బాధను మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఏం చేస్తుంది ఐఆర్సిటి, అవి కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వర రమేష్. రైట్, సర్వర్ క్రాష్లతో తలపట్టుకునే రోజులకు గుడ్ బై చెప్తూ మోస్ట్ మోడ్రన్ సూపర్ ఫాస్ట్ సిస్టమ్ తీస్తుంది ఐఆర్సిటీసీ. ఏం జరుగుతుంది అంటే, ఇక పైన మీరు లాగిన్ అవ్వగానే వెబ్సైట్ హ్యాంగ్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే నిమిషానికి

నిమిషానికి ఏకంగా 40 లక్షల ఎంక్వైరీలను తట్టుకునేలా బ్యాక్ ఎండ్ మార్చేస్తున్నారట. అలాగే నిమిషానికి 32,000 టికెట్లు బుక్ అయ్యేవి ఇప్పటివరకు. ఇకపై ఏకంగా 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకోవచ్చట. అంటే 5 రెట్లు వేగం అనమాట. అంతేకాదు, ఈ విసుగు తెప్పించే క్యాప్చాల గోల లేదు, పాపప్స్ లేవు, స్లీపర్ ఏసీ, అన్ని క్లాసుల సీట్లు ఒకే స్క్రీన్పై చూసుకోవచ్చు. మంచి ఫెసిలిటీ వస్తుంది. సో మరి ఇది ఎప్పటికి వస్తుంది అంటే, ఆల్రెడీ మనం 15th రోజే దానికి సంబంధించిందంతా ప్లాన్ చేశారు. అయితే ఇంకా టెక్నికల్ ప్రాక్టికల్ చెక్ చేస్తున్నారు కాబట్టి ఆగస్టు 2వ వారానికల్లా ఈ రాకెట్ స్పీడ్ వెబ్సైట్ మన ముందుకు వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి మనం తత్కాల టికెట్లు త్వరగా కన్ఫర్మ్ అవ్వడం మాత్రం గ్యారంటీ. మంచి ఫెసిలిటీ, రైట్? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ అన్నీ ఇంకా ఇంకా అందిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కూర్చోబెట్టకుండా ఆడించే ఒక పాట వచ్చేస్తుంది. దీపక్ శ్రావణి భార్గవిపై శ్రావణ భార్గవి పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, నాన్నకు ప్రేమతో సినిమా నుంచి వచ్చేస్తుంది జబర్దస్త్ సాంగ్.

బాగుంది. లవ్ ద పాంట్ ఆద్రిపోయే పాట ఫ్రమ్ నాన్నకి ప్రేమతో నుంచి విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటలు ఇంకా ఇంకా ఉంటాయి, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. ఇక స్టూడియో క్లాక్ల సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: और इसका प्रथम पाठ हम हमारे घर से ही मिलता है। यदि हम हमारे घर को और हमारे आसपास के वातावरण को साफ रखेंगे तो धीरे धीरे शहर और शहर देश सभी जगह सफाई दिखने लगेगा। प्रदूषण में जमा हमारे देश की गिनती निचले स्तर पर की जाती है, वही हमें आगे और आगे प्रथम स्थान पर लाना होगा और इसकी शुरुआत हमें हमारे आसपास के वातावरण से शुरू करना होगा। देश की सफाई एकमात्र सफाई कर्मियों की जिम्मेदारी नहीं है, क्या इसमें नागरिकों की कोई भूमिका नहीं है? हमें इस मानसिकता को बदलना होगा। With this lovely quote, this is Chetan signing off for today in Lamhe program. I'll get back to you in our next program. Till then, have a great time. Bye. दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039. I repeat 09515227039. हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com. I repeat feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం నేను మీ ఆర్జే సురభి రమేష్ రైట్. మస్త్ మాటలు పాటలు ఇంకా మీకోసం రెడీ చేసి ఉంచాను. అయితే ఇప్పుడు మాత్రం మీకు ఒక పాట వచ్చేస్తుంది. ఏ సినిమా నుంచో తెలుసా? కొత్త బంగారు లోకం నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నాను. అనంత శ్రీరామ్ సాహిత్య మిక్కీ జమేయర్ కంపోజిషన్లో కృష్ణ చైతన్య మిక్కీ జమేయర్ పాడినటువంటి ఈ పాట ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి పాట. ఎందుకంటే ఆ పాట పేరే కన్ఫ్యూజన్ కాబట్టి. ఈ పాట తర్వాత మరి స్టూడెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. స్టేట్ యూనిట్

0: మరి ఈ లైఫ్లో అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ స్టడీస్ విషయంలో మరింత కన్ఫ్యూజన్స్ వస్తాయి. అయితే మన స్టడీ విషయంలో ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ నేను క్లియర్ చేయడానికి వచ్చాను. ఎస్పెషల్లీ కొన్ని అంటే గవర్నమెంట్స్ తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాలు స్టడీ విషయంలో స్టూడెంట్స్కి చాలా మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదేంటో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడెంట్ లైఫ్ అంటే స్టడీస్, ర్యాంకులు, ఫ్యూచర్ టార్గెట్స్. అట్ ప్రజెంట్ స్టూడెంట్ లైఫ్ మొత్తము ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ టార్గెట్ రీచ్ కాలేనప్పుడు, చదువుల ఒత్తిడి పెరుగుతున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ లోన్లీనెస్ ఫీల్ అయ్యి సూసైడ్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన ఆలోచనలు కూడా చేస్తారు. పేరెంట్స్కి, నియర్ అండ్ డియర్స్కి చెప్పలేక చేతిలో ఉన్న ఆ టెక్నాలజీతో, అంటే మెటాయే లాంటి చాట్బాట్స్తో తమ బాధను బాగా పంచుకుంటున్నారట. అయితే ఈ టెక్నాలజీ వారి ప్రాణాలకు రక్షణగా మారబోతుంది. మరి ఇలాంటి సమయంలో ఏం చేద్దామనే క్రమంలో గవర్నమెంట్స్ ఆలోచిస్తున్నాయి. వీళ్ళకి అలాంటి గవర్నమెంట్లు ఆలోచించే క్రమంలో సోషల్ మీడియాలే ముందుకొచ్చి, ఎస్పెషల్లీ మెటా సంస్థ తీసుకొచ్చిన ఒక సరికొత్త ఫీచర్తో విద్యార్థులు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏఐలతో ఆత్మహత్య లేదా సెల్ఫ్ హార్మ్ల గురించి మాట్లాడితే, అంటే సోషల్ మీడియాతో ఇలాంటి కన్వర్జేషన్ చేస్తే ఆ చాట్ను మెటా నిపుణులు పరిశీలించి వెంటనే వారి పేరెంట్స్కు అలర్ట్ మెసేజ్ పంపుతారట. ప్రజెంట్ కొన్ని దేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ సేఫ్టీ ఫీచర్ మరికొద్ది రోజుల్లో మనకు రాబోతుంది. దాన్ని త్వరగా తీసుకురావాలి, దాన్ని బాగా త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్స్ కూడా సపోర్ చేస్తున్నాయి ఆ సంస్థలకి. ఏదేమైనా చదువుల ఒత్తిడిలో ఉన్న పిల్లలను సకాలంలో కాపాడుకోవడానికి ఈ ఫీచర్ ఇయర్ ఎండ్కి మనందరికీ అందుబాటులోకి రావచ్చు. డియర్ స్టూడెంట్స్, టార్గెట్ మాత్రమే కాదు ముఖ్యం, అవి సాధించేందుకు మీ ప్రాణం కూడా ముఖ్యం. ఇలాంటి మంచి సేఫ్టీ ఫీచర్ తెస్తున్నందుకు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్న ఇంజనీర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. రైట్, మరియు ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ యువత నుంచి రంజిత్ రాహుల్ నవీన్ పాడినటువంటి పాట, కృష్ణ చైతన్య సాహిత్యం, మనీష్ శర్మ కంపోజిషన్లో మంచి పాట. స్టూడియో

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఓరి దేవుడా మూవీ నుంచి లియోనీ జేమ్స్ అనిరుద్ రవిచంద్ర పాడినటువంటి పాట కాసలశం సాహిత్యం లియోనీ జేమ్స్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: స్కైనోట్ ఏరోస్పేస్ ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ వన్ బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు.
1: जमीन में भी उस रूप को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं.
0: హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ వన్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ వన్ అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు చాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టులను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురంలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహారీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శకానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్ గర్వాల ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్ కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
2: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊं के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहां पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభించి ఇప్పటి వరకు 11 లక్షల పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్

నెంబర్ అప్డేట్ జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్దికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకిత భావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడమంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ, పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండవ గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టులకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇప్పుడు వినండి, ఆరోగ్య జీవనం ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స. డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్యామల గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: లంకనం పరమౌషధం అని వింటూ ఉంటాం. ప్రస్తుతం ఉండే ఆధునిక జీవన విధానంలో భోజనం కానీ నిద్ర కానీ నిత్య జీవితంలో చేసే విధులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అర్ధరాత్రి భోజనాలు చేయడము, నిద్రపోయే టైంలో పనిచేయడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మనకు సమాజంలో కనబడుతున్నాయి. ప్రకృతి వైద్య విధానంలో నేచర్కి అనుగుణంగా జీవించడం అంటుంటారు. ఈ వైద్య విధానంలో ఉపవాస చికిత్సను ప్రముఖంగా వింటుంటాం. ఈ ఉపవాస చికిత్సలో ఎలా చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటో మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఉపవాసాన్ని ఫాస్టింగ్ అని అంటాం కదా, సో దానికి ఇది థెరపటిక్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా అంటే డీటాక్సిఫికేషన్ చేయడానికి ఈ ఉపవాస చికిత్స ఉపయోగపడుతుందని. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చూస్తే ఆధునికమైనటువంటి జీవన విధానాల లోపల రకరకాలైనటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన శరీరంలో పేరుకుపోతున్నాయన్నమాట. సో దానిని డీటాక్సిఫికేషన్ చేయాలి అనేసనంటే మనం ఈ చికిత్సా విధానాన్ని కూడా మనము అవలంబించుకోవచ్చు. ప్రకృతి వైద్యంలో ఎప్పుడు కూడా భూజల అపవాయురగ్ని అంటే శూన్యముతోటి చికిత్స చేసేది ఏంటి అంటే ఫాస్టింగ్ థెరపీ అని కూడా మనం ఒక చికిత్సా విధానాన్ని అనుగుణంగా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఫాస్టింగ్ థెరపీలో ఎవరైనా మన ప్రకృతి వైద్యానికి వచ్చినప్పుడు వారికి ఫస్ట్ జ్యూస్ ఫాస్టింగ్ ఇవ్వడం కానీ లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే నీళ్లతోటి కానీ కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ కానీ అలా ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి ఇవ్వడం జరగదు.
0: ఫాస్టింగ్ అంటేనే ఉపవాసం తినకుండా ఉండడం, మళ్ళీ ఫ్రూట్ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది
1: అంటే థెరపటిక్ ఫాస్టింగ్ నేను చెప్పేది. మనం ఫాస్టింగ్ అని అంటే చాలా మంది అనుకుంటారు ఏమి ఇప్పుడు కొంతమంది రిలీజియస్ ఫాస్టింగ్ చేస్తారు, పొద్దునంతా ఏమీ తినకుండా ఉంటారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మంచినీళ్ళు తాగి ఇంకొకటి తీసుకొని అలా ఫాస్టింగ్ చేస్తారు. కానీ అది రిలీజియస్ ఫాస్టింగ్స్ అవుతాయి.
0: థెరపటిక్ ఫాస్టింగ్ అంటే ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల వ్యాధులని నిదానించే ప్రక్రియలో చేసే ఫాస్టింగ్
1: అంతే. సో దాంట్లో ఎట్లా ఉంటుందంటే రాగానే వాళ్ళకి మనం ఫాస్టింగ్ పెట్టడం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి జ్యూస్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ ఉంటుంది. ఎందుకనంటే వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఇన్ని రోజులు ఆహారం బాగా తీసుకొని వెంటనే ఆహారం తీసుకోకుండా ఉండాలి అని అంటే సైకలాజికల్గా ప్రిపరేషన్ కారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా శరీరాన్ని ఫుడ్ని అంటే ఎందుకు ఇది చేస్తారు ఇలాగ ఎందుకు చేస్తారంటే ఒక్కరోజు మనము జీర్ణ వ్యవస్థకి కనుక కొంచెం రెస్ట్ ఇస్తే శరీరం దానంతటా అదే డీటాక్సిఫికేషన్కి జరుగుతుంది అనమాట. అంటే సెల్ఫ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి మనం ఎన్హాన్స్ చేయడానికి అంటే దానికి ఉత్తేజపరచడానికి దాన్ని ఉత్సాహం చేయడం కోసమని ఈ ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత మనం ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి నీరసం రాకుండా ఉండడానికి ఫ్రూట్స్ అంటే మనకు కావలసినటువంటి వాటర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, దాని లోపల మనకు కావలసిన పోషక పదార్థాలు అంటే ఖనిజాలు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి, ప్లస్ మనకు కావలసినటువంటి డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియ కూడా రెండు కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు అది మనం సజెస్ట్ చేయవలసినటువంటి ఫాస్టింగ్ అనమాట. అట్లా కాకుండా ఇంకా కొంతమందికి ఎట్లా చేస్తామనంటే ఒక పూట మామూలుగా వండినటువంటి ఆహారం పెట్టి ఒక పూట వాళ్ళకి ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాం లేదా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాం. దీంతో పాటుగా మనము ప్రకృతి వైద్యంలో ఉండేటటువంటి ఎనిమా, మట్ ప్యాక్లు, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవి కూడా వాళ్ళకి మనం యాడ్ చేసి చెప్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు చేసేటటువంటి ఫాస్టింగ్ చాలా ఉన్నాయి, 7 డేస్ ఫాస్టింగ్ అని ఇంకొక రకాల చాలా చాలా ఫాస్టింగ్స్ వచ్చాయి. సో ఆ ఫాస్టింగ్స్ కి ఉన్న నేచురోపతిలో చేసేటటువంటి థెరపటిక్ ఫాస్టింగ్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక నియమానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. దీన్ని డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం. చాలా మంది అనుకుంటారు ఎందుకు అని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి 6 గంటలకు తినాలి, 3 గంటలకు తినాలి అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఇక్కడ ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ పెట్టవచ్చు అన్నమాట. ఎందుకనంటే దానిలో మేము డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి దాని ప్రకారంగా వాళ్ళు వేసుకునేటువంటి మందుల యొక్క డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి ఆహారాన్ని కూడా మనం సెన్స్ చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా మనకి అది బాగా పెరుగుతుంది అన్నమాట ఆ టైం లోపల. సో

0: దానికోసమని మనం చేస్తారు. ఎందుకంటే ఇంకా చాలా మంది వాళ్ళు డయాబెటీస్తో ఉంటారు, ఒబేసిటీతో కూడా ఉంటారు. సో రెండు రకాలుగా మనకి అది ఎఫెక్ట్ అవ్వాలి, రెండు వ్యాధులకి కూడా మనం చికిత్స చేయాలి, పరిస్థితులకు చికిత్స చేయాలంటే ఈ విధంగా ఒక పూట కుక్కుడ్ మీల్ తీసుకొని ఒక పూట ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు మనకి థెరపటిక్ ఫాస్టింగ్ లోపల వస్తుందన్నమాట.
1: ఏదేమైనా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెడితే ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే కరెక్ట్ అంటారు.
0: 100% అండి. ఎందుకనంటే ఎవరిష్టానుసారంగా మేము ఈ ఫాస్టింగ్ చేశామని, లేకపోతే మేము 7 రోజులు మంచినీళ్ళతోనే ఉపవాసం చేశామని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. ఇట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్ గా ఒకసారి టిష్యూ ఫ్లూయిడ్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనంతట మనకే తెలియకుండా స్టామినా లేకుండా పోవడం జరుగుతుంది. సో అట్లాంటి అవసరాలు మనం ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి అనుకుంటే ఇట్లా ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ ఓన్లీ ఆహారమే మానేసి కాదు, మనము జీర్ణకోశ వ్యవస్థకి రెస్ట్ ఇస్తున్నాము, అదే విధంగా విసర్జన అవయవాలకి పనిస్తున్నాం. జీర్ణకోశ వ్యవస్థకేమో రెస్ట్ ఇస్తాము కొంత కొద్దిగా, అంటే నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటాం. ఎప్పుడైతే నియమితమైనటువంటి ఆహారం తీసుకుని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నామో విసర్జనమైనటువంటి అవయవాలకి విసర్జక అవయవాలకి ఎక్కువగా, అంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ కి పని ఎక్కువ అవుతుంది అనమాట. చెమట రూపంలో వెళ్తుంది, మూత్ర రూపంలో వెళ్తుంది, మోషన్స్ వెళ్ళిపోతూ జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే యోగా చెప్పడం జరుగుతుంది, ప్రాణాయామ చేయించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము, హైడ్రోథెరపీలో హిప్ బాత్ అని ట్రీట్మెంట్ ఇస్తాము, జిహెచ్ ప్యాక్స్ అని ఇస్తాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం దాన్ని మానిటర్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఎంత బీపీ ఉంది చూసుకుంటాము, పల్స్ రేట్ ఎట్లా ఉంది. దీని లోపల ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి, కొంతమందికి కడుపులో వికారంగా ఉండడం జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే శ్వాస అంతా వాసన వచ్చినట్టుగా అవుతుంది, నాలికంతా తెల్లబడుతూ ఉంటుంది. ఇట్లాగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేము హీలింగ్ క్రైసిస్ అని చెప్తామన్నమాట. అంటే శరీరము దానంతట అదే ఒక రిపేర్ చేసుకోవడం, డీటాక్సిఫికేషన్ చేసుకునేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఫాస్టింగ్ కనుక పేషెంట్ ని చూసి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఎప్పుడే ఎప్పుడు దీనికి ఇదవుతుంది అని అంటే ఫస్ట్ పేషెంట్ ఎలా వస్తారు, ఆకలేస్తుంది అంటారు, కౌన్సిలింగ్ ఇస్తాం మనం, ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయాక లేదు లేదు నేను నాకు బాగుంది, నాకు ఇప్పుడు న్యాచురల్ గా హంగర్ రావటం లేదు, నాకు తినాలని ఏమి అనిపించట్లేదు అని ఒక 2-3 రోజులు చెప్తారు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే ఆకలేస్తుంది అన్నప్పుడు నాలుక తెల్లగా ఉన్నటువంటి నాలుక నార్మల్ గా అయిపోతుంది, మనమే చూస్తామన్నమాట. వచ్చినటువంటి వాళ్ళకి మూత్రం ఎలా వచ్చింది అని అంటే నార్మల్ గా వచ్చింది అని చెప్తుంటారు. అంటే ఆ సిమ్టమ్స్ అనేటటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు. సో ఆ సిమ్టమ్స్ ని బట్టి మనము మళ్ళీ వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫాస్టింగ్ ఇట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇమీడియట్ గా మామూలుగా ఉప్పు కారాలు అలాంటివన్నీ వేసి మామూలు పెట్టడం ఉండదు, సాఫ్ట్ డైట్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత దాని తర్వాత కొన్ని రోజులు ఇలాగే సాఫ్ట్ డైట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ ఆహారం తీసుకోవాలి, కొన్ని రోజులు 6 నెలల పాటు ఇలా తీసుకోండి, 8 నెలల పాటు ఇలా తీసుకోండి. అంటే వాళ్ళ యొక్క కండిషన్ ని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ పరిస్థితిని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి కంప్లైంట్స్ బట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే మీరు చెప్పినట్టుగా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెట్టినప్పుడు మీరన్న హీలింగ్ క్రైసిస్ అంటే శరీరము తనను తాను రిపేర్ చేసుకునే క్రమంలో ఈ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, వాటికి భయపడాల్సిన పని లేదు.
0: అసలు భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే అవి నార్మల్ గా ఉంటాయి, అవి కూడా కంటిన్యూస్ గా ఉండవు. ఒక ఒక కొంచెం సేపటి వరకు ఉంటే దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంచెం కడుపులో వికారంగా ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు తాగుతాము, లేదా తేనె నీళ్లు తాగిస్తాము, దాని తర్వాత లేకపోతే మజ్జిగ ఇస్తాము, దాని తర్వాత సబ్సైడ్ అయిపోతుంది.
1: అంటే ఆ ఏదైతే మలినాలు ఎప్పుడైతే శరీరంలోంచి బయటకు తోసేయబడతాయో, సహజమైన ఆకలి, సహజమైన నిద్ర, సహజమైన రుచి, ఇవన్నీ కూడా శరీరము సహజత్వానికి దగ్గరగా వెళ్ళే
0: అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం దానికి కౌన్సిలింగ్ చెప్తూ ఉంటాము, పేషెంట్ దగ్గరికి ఎవ్రీ టైం మనం వెళ్తాము, వాళ్ళని చూస్తూ ఉంటారు, అట్లా జరుగుతుంది.
1: శ్యామల గారు, ఈ ఉపవాస చికిత్సను అవలంబించినప్పుడు ఏ రకమైన లాభాలుంటాయి.
0: అన్ని రకాలుగా లాభం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఉపవాసం చేయడానికి ఓన్లీ బరువు తగ్గడానికే ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు. కాదు, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఉపవాసం చేయొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి, కొంతమందికి సోరియాసిస్ ఉంటాయి, చర్మ వ్యాధులు ఉంటాయి, కొంతమందికి కీళ్ల వాతం ఉంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా

0: అలాంటి వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ని మనం ప్రివెంట్ చేయవచ్చు, బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, స్ట్రోక్ రాకుండా మనము మనంతటా మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కీళ్ల వాతం అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేసుకుంటే మనమే సెల్ఫ్ ఇమ్యూనిటీని మనం పెంచుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా సాధారణంగా ఊపకాయం కోసమే కాకుండా ఇతరత్ర జబ్బులు ఉన్నప్పుడు
0: చేయొచ్చు.
1: నిష్ణాతుల పర్యవేక్షణలో గనక ఫాస్టింగ్ చేసినట్లయితే వారికి కూడా ఈ టాక్సిన్స్ అన్ని బాడీలోంచి బయటకు వెళ్ళిపోయి శరీరంలోంచి బయటకు పోయి మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉందంటారు.
0: అవునండి, తప్పకుండా.
1: ఏ ఏ పరిస్థితుల్లో ఫాస్టింగ్ చేయకూడదంటారు?
0: ఫాస్టింగ్ మామూలుగా అయితే పసిపిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ చేయడానికి లేదండి, గర్భిణీ స్త్రీలకు చేయడానికి లేదు. కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది డయాబెటీస్ల వాళ్ళకి, వాళ్ళకు కూడా ఫాస్టింగ్ మేము అడ్వైస్ చేయమన్నమాట. దాని తర్వాత వృద్ధులు, చాలామంది 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమందికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి చేయడానికి అవ్వదు. సోడియం అనేటటువంటి తక్కువగా ఉంటుంది శరీరంలో కొంతమందికి, అలాంటి వాళ్ళకి మనం ఫాస్టింగ్ ఇవ్వమన్నమాట. అంటే కండిషన్స్ చూసుకొని మనం ఫాస్టింగ్ ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి మాత్రము ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది ఉండదు. డయాబెటీస్లో హై లెవెల్స్ ఆఫ్ ద షుగర్స్ ఉన్నప్పుడు మాత్రం కూడా మనం అలా పెట్టడానికి కాదు. ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి జబ్బులు లేకుండా ఉన్న మనిషికి కూడా మనం చూసుకుని వాళ్ళ కండిషన్స్ ఆ టైం వాళ్ళ కండిషన్స్ ని పట్టి కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేయడం ఉంటుంది. అన్ని వీళ్ళకి డయాబెటీస్ లేదు కదా వీళ్ళకి ఫాస్టింగ్ పెట్టేయచ్చు అని అనడానికి కాదు. అక్కడ ఎవ్రీ ఇండివిజువల్లీ స్పెషల్, ఈ రోజు ఉన్నటువంటి విధంగా రేపు పొద్దున ఆ శరీరంలో ఉండదు, మార్పులు చెందుతాయన్నమాట. ఈ రోజు నిద్ర బాగా వస్తుంది, రేపు పొద్దున నిద్ర రాక బాగా రాకపోవచ్చు, ఈ రోజు బాగా ఆకలి వేస్తుంది, రేపు పొద్దున ఆకలి వేయకపోవచ్చు, ఇంకో రోజు కొంచెమే ఆకలి వేస్తుంది, వాడికి ఒకసారి పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పులు చెందుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు మనం దాన్ని పట్టి మనం ఈ ఫాస్టింగ్ థెరపీ అనేటటువంటిది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: కాబట్టి శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాస చికిత్స ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి, కానీ అది ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే అత్యుత్తమంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరికి వారు వారికి తోచిన విధంగా చేసుకున్నట్లయితే, మీరు అన్నట్టు శరీరంలో వచ్చే మార్పులు, టిష్యూలో వచ్చే మార్పులు అది ఉపయుక్తంగా కాకుండా నష్టదాయకంగా మారే అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు చాలా ట్రెండ్స్ వచ్చేసాయి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే మాత్రం అది కరెక్ట్ గా జరుగుతుంది అన్నమాట.
1: హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ కూడా ఉపవాస చికిత్స చేసే ముందు మటుకు ఖచ్చితంగా ఒక పద్ధతిగా నిపుణుల సలహా మేరకే
0: చేయడం ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే దీని తర్వాత నెక్స్ట్ ఏటువంటి కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదా. సో నెక్స్ట్ ప్రివెన్షన్ కోసం అని, ఇంకా తర్వాత దాన్ని విపరీతమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అని అంటే మనం అడ్వైస్ తీసుకొని ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం, ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స. డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జిస్ట్ రవి రమేష్. ఏ స్టూడియో క్లాక్ల సమయం 7:32:55 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి ఈ టైంలో మరి బయట కొంచెం ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటూ మీరు మీ బాధ్యత నిర్వర్తించుకుంటూ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ జర్నీలో మీతో పాటు నేను ఉంటాను. ఎట్లాగుంటాను? పాటతో ప్రయాణం చేస్తాను. మరి ఈరోజు పాటతో ప్రయాణంలో మీకు ఎలాంటి పాటలు వినిపించబోతున్నాను తెలుసా? వీకెండ్ కాబట్టి ఏ మాత్రం తగ్గేదేలా అన్నటువంటి పాటలు ఉంటాయి. ఎస్పెషల్లీ సినిమా అనగానే ఇంట్రొడక్షన్ సాంగ్స్, లవ్ సాంగ్స్, సెంటిమెంట్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి కదా. కానీ ఈ మధ్య కాలంలో మన అంటే ఈ మధ్య అంటే దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు కొన్నింటిని, ఈ కాలంలో మన మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశారు. అంటే యూట్యూబ్లో పల్లెల్లో మారుమోగమైపోయిన పాపులర్ ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ని, ఆ నాటు బీట్స్ని అలాగే తెచ్చి వెండి తెరపై పెట్టేస్తున్నారు. మరి థియేటర్స్లో ఆ పాటలు వస్తుంటే ఆడియన్స్ మామూలుగా కాదు, తెగ ఊగిపోతున్నారు అన్నమాట. ఈ వీకెండ్ రోజున మన పాటతో ప్రయాణం షోలో ప్రైవేట్ ఆల్బమ్స్గా వచ్చి సినిమాల్లో దుమ్ము రేపిన అలాంటి సూపర్ డూపర్ హిట్ ఫోక్ బీట్స్తో ప్రయాణం చేద్దాం. మరి లేట్ చేయకుండా ఆ ఫస్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మీకు కోసం వచ్చేస్తుంది ఒకప్పుడు తెలంగాణ జాతరలలో పెళ్లి ఊరేగింపులో డీజే బాక్సులు బద్దలు అయిపోయేలా వినిపించిన ప్రైవేట్ ఫోక్ సాంగ్ ఇది. మరి నితిన్ చల్ మోహన రంగ సినిమా నుంచి వచ్చేస్తుంది. రాహుల్ సిబ్లిగంజ్ పాడినటువంటి ఈ పాటకి సాహిత్యాన్ని అందించారు థమన్ ఎస్ఎస్. కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ అదిరిపోయే పాట ఇప్పుడు మీకోసం పెద్ద పులి అంటే వస్తుంది స్టేడియం.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చిన కి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సులా పానంతో సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినాం జనబద్ద.

0: అన్న పాట లాక్కి ర్యాక్ ఉంది కదా, లాక్కి ర్యాక్ ఎక్కించేటటువంటి మరిన్ని ఫోక్ బీట్తో ఉండే నాటు పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 7:40:15 దాటి అలా ముందుకు వెళ్లిపోతూ ఉంది. మనమున్నాం పాటతో ప్రయాణంలో ఏక్దాం అంటే ప్రైవేట్ సాంగ్స్ గా దుమ్మురేపినటువంటి పాటల్ని సినిమాలకు తీసుకొచ్చి మరింత అట్రాక్టివ్ గా మరింత మంది ప్రేక్షకులకి శ్రోతలకి దగ్గర చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్. అలాంటి పాటల్లో ఇంకా ఇప్పుడు అంటే ఈ లిస్టులో ఆల్ టైమ్ క్లాసిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే స్పెషల్లీ దశాబ్దాల క్రితం ప్రైవేట్ ఆల్బమ్గా వచ్చి రికార్డు సృష్టించిన ఈ ఫోక్ సాంగ్ని 2000 కాలంలో కాలేజీ సినిమా కోసం రీమిక్స్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్కి ఆ రోజుల్లో ఏదో ఒక పెద్ద యాంథమ్ అనే చెప్పాలి. ఈ వింటేజ్ ఫోక్ వైబ్ని మరోసారి గుర్తు చేసుకుందాం. ఏమంటారు రైట్, మరి కాలేజ్ మూవీ నుంచి శ్రీకాంత్ పాడినటువంటి ఈ పాటకి గుండెటి రమేష్ సాహిత్యాన్ని అందించారు. శశి ప్రీతం రీమిక్స్ చేసి మరి పాటని చాలా బాగా ఆర్కెస్ట్రేషన్తో అరేంజ్ చేశారు. ఆ పాట ఇప్పుడు మీకోసం. ఏం పాట ఎస్ మీకు నాకు మనందరికీ తెలిసినటువంటి అద్రిపోయే మాయాదారి మసము.

0: విషయాన్ని చెయ్యకే మైసా మా, ఏమన్న పాట ఏమన్న పాట. ఇప్పటికీ కూడా ప్రతి పండగ కానివ్వండి, పెళ్ళిళ్ళల్లో ప్రతి దగ్గర ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. మరి అంత వైబ్ ఉంటుంది ఈ సాంగ్లో. ఎనివేజ్ ఇలాంటి పాటలు మీకు ఇంకా ఇంకా నేను వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. రైట్, మనమున్న పాటతో ప్రయాణంలో ఎగ్జామ్ ఎంటర్టైన్ చేసినటువంటి పాటలు, జబర్దస్త్ పాటలు వింటూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రైవేట్ సాంగ్స్గా అలరించినటువంటి పాటలు, సినిమా వెండి తెరపై కూడా ఏమన్నా వైబ్ని క్రియేట్

0: ఈ సేమర్ అలాంటి పాటలన్నీ కూడా వింటూ ఉంటే మరొకసారి దిల్ భలే ఖుష్ అవుతుంది కదా. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ప్రైవేట్ జానపద గీతం బొంబాయి పోతావా రాజా అంటూ మరి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పాటని మరి పేపర్ బాయ్ మూవీ కోసం భీమ్ సిస్టర్లు ఈ పాటను కంపోజ్ చేయడం జరిగింది. మరి లేట్ చేయకుండా ఆ పాట కూడా మీకోసం నేను ప్లే చేస్తాను, స్టే ట్యూన్.
1: ఈ పాట రాసిన వారు గంగుల సూరి, దప్పు మోతుకూరి చిరంజీవి, సంగీతం భీమ్ సిసిరలియ, చిత్రం పేపర్ బాయ్. మా పాట విన్న 60 ఏళ్ల ముసలి అయినా 16 ఏళ్ల పడుచు పిల్లలగా ఆడాలా.

0: సాంగా బొంబాయి పోతా వర్రాజా, ఇలాంటి ఫోక్ బీట్స్ అన్ని కూడా సినిమాల్లో కనబడితే దిల్ భలే ఖుష్, ఇలాంటి మరి నీకు పాటలు కూడా వినిపిస్తా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
4: మీట్ ద స్టార్.
5: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను తెలుసుగా మీ ఆర్జిస్ రవి రమేష్. ఎస్ స్టూడియో క్లాక్ల సమయం 7:53:11 దాటాల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనం ఎగ్దమ్ ఎంటర్టైన్ చేసినటువంటి ఫోక్ బీట్స్ అన్ని కూడా వింటూ మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది పెంచల్ దాస్ నూతన మోహన్ పాడినటువంటి పాట. పెంచల్ దాస్ సాహిత్యంలో మిగిజే మేయర్ కంపోజిషన్ లో శ్రీకారం మూవీ నుంచి మామూలు పాట కాదు. మరి శ్రీకాకుళం ఆ ఏరియాలో అద్భుతమైనటువంటి జానపదంగా మంచి నేమ్ సంపాదించినటువంటి పాట బలేగుంది బాలా అంటూ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది స్టేడియం.

0: ఏదేమైనా మట్టిలోంచి పుట్టిన జానపదాలకి ప్రైవేట్ సాంగ్స్కి థియేటర్లను షేక్ చేసే పవర్ ఉందని ఈ పాటలు నిరూపించాయి కదా. మరి ఈ వీకెండ్ స్పెషల్ ఫోక్ జర్నీ అద్దరిపోయింది కదా. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు. అనంతరం మస్తీ మజా మీకోసం సిద్ధంగా ఉంటుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గడ్కేసర్లో అంధశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అంధశ్రీ కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ సమాజానికి ప్రముఖ కవిగా, గాయకుడిగా అంధశ్రీ సుపరిచితులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంధశ్రీ జయంతి కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించామని చెప్పారు. అంధశ్రీ తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ పరిచయమని, తనకు అంధశ్రీ ఆత్మబంధువని సీఎం తెలిపారు. హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, సన్నత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, కృష్ణానగర్, మధురానగర్, ఎర్రగడ్డ, అమీర్పేట పంజగుట్టాల్లో వర్షం కురిసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట్ ఆర్టీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది జరుగుతుందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలమని, వారి మద్దతుతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల బలోపేతానికి 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఆవాస హోటల్లో సింపోజియం సంస్థ నిర్వహించిన వాతావరణ మార్పుల సదస్సుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు

నైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ట్రాన్స్ జెండర్లకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. ఈ నేపథ్యంలో సుమారు 25 మంది ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిసి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రిని సన్మానించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఆర్టికల్ 370 చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా నిలిచారు. కార్తీక ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడుగా, తెలుగులో 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డులు గెలుచుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ బై స్టూడియో క్లాక్ లో. సమయం మీరు ఎన్ని గంటలు దాటింది అని అంటే ఎస్, లైకులు కొట్టినా కొట్టకపోయినా షేర్ లాగవు, మీమ్స్ వచ్చాయా నవ్వులు అస్సలు తగ్గవు, నెట్టింట్లో ట్రెండ్ గా మారిన మన క్రేజీ మారనే మారదు కదా. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ ముచ్చట్లు వైరల్ గాసిప్ ల ప్యాకేజ్ తో మీకోసం రెడీ మన మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా.
0: మరి మస్తి మజాలో మస్తు మస్తుగా మాటలు తెలుసుకునే ముందు మరి జబర్దస్త్ పాట. ఎస్, వసుంధర దాస్, ప్రవీణ్ మణి, దేవన్ పాడినటువంటి పాట. ఏం రత్నం, శివ గణేష్ సాహిత్యంలో, ఏఆర్ రహమాన్ కంపోజిషన్ లో, ఎక్దమ్ జబర్దస్త్ పాట మీకోసం.

0: చేకల్లాక బేబీ అంటే ఒకే ఒక్క నుంచి అద్రిపై పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండే ఆకాశవాణి వివిధ భారతి.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఇయర్కి అక్షరాల 90 లక్షల రూపాయల జీతం. నిజం, నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. ఇయర్కి అక్షరాల 90 లక్షల రూపాయల జీతం వినడానికి ఎంతగా బాగుంది కదా. ఎవళ్ళైనా కళ్ళు మూసుకుని ఓకే చెప్పేస్తారు ఉద్యోగం కానీ ఇస్తే. కానీ ఒక ఆయన మాత్రం వద్దండి బాబోయ్, నాకు ఆ ఉద్యోగం అస్సలు వద్దు అని మొహమాటం లేకుండా నో నో అంటే నో అని చెప్పాడు. ఎందుకో తెలుసా, జీతం తక్కువనో లేదో మరో కంపెనీ ఇంకా ఎక్కువ ఆఫర్ ఇచ్చిందో అని కాదు, తాను ఎవరి కింద పనిచేయాలో ఆ మేనేజర్ తీరు ప్రవర్తన నచ్చకట. ఎస్, 90 లక్షల భారీ ప్యాకేజ్ను కూడా లెఫ్ట్ లెగ్తో తనేసి ఆఫీస్ వాతావరణం మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావించాడట అభ్యర్థి. ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని హెచ్ఆర్ కన్సల్టెంట్ వ్యాపార సలహాదారు అయినటువంటి ఫేమస్ మనోజ్ కుమార్ తన లింక్డ్ఇన్ అకౌంట్లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ముఖ్యంగా డబ్బు మన అవసరాలు తీరుస్తుందేమో కానీ ప్రశాంతమైన ఆఫీసు వాతావరణం, మన గౌరవాన్ని ఇచ్చే మంచి మేనేజర్ మాత్రమే మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతారు. అందుకే అంటారు, ఉద్యోగులు కేవలం కంపెనీలు చూసి రారు, తమను నడిపించే మంచి నాయకులు అంటే లీడర్స్ని చూసి వస్తారని. డేఆర్ కంపెనీ సీఈఓస్ ఈ విషయంపై కూడా కొంచెం మరింత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీ మేనేజర్స్కి సరైన విధంగా ట్రీట్ చేయండి, లేదంటే మంచి మంచి ఉద్యోగస్తులందరూ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమంటారు, రైట్. ఇలాంటి మరిన్ని విషయాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, ఇప్పుడు మీకోసం మరో బాగుందే అండ్ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ చింతకాయల రవి నుంచి వస్తుంది. విజయప్రకాష్ అండ్ హన్స్గా పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం, విశాల్ అండ్ శేఖర్.

0: పాట బాగుంది కదా, మరి ఇలాంటి పాటకి మరిన్ని మంచి పాటలు తోడైతే ఎస్ అలాంటి బాగుండే మరిన్ని విషయాలు చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ల సమయం 8:18 దాటింది. రైట్, నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్న మస్తీ మజాలో మస్తు మస్తు మాటలు, ఎస్పెషల్లీ వైరల్గా మారినటువంటి విశేషాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ రోజుల్లో మనం సంపాదన వెనుక పరుగులు పెడుతున్నాం, కానీ మన తాతల కాలంలో వాళ్ళు రూపాయి వెనకేసింది మాత్రం మన భవిష్యత్తు కోసమే కదా కదా. మరి వాళ్ళు దాచిన ప్రతి పైసా వెనుక ఒక బాధ్యత ఉంది, వాళ్ళు నేర్పిన ప్రతి విలువ వెనుక మనపై ఒక ప్రేమ ఉంది. కొత్తవి ఎంత ఎంతగా అనిపించినా జీవితంలో ఏదైనా కష్టం వస్తే మనల్ని గట్టెక్కించేది మాత్రం మన తాతల నాటి ఆ పాత విలువలే, ఆ పాత ఆస్తులే కదా, ఏమంటారు. అయితే మరి దీనికి సంబంధించి తాతల కాలం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక తాత గురించి చెప్పుకుందాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అద్భుతమైనటువంటి విషయం వైరల్ అయింది. ఓ వ్యక్తి ఇల్లు సర్దుతుంటే వాళ్ళ తాతగారి 24 ఏళ్ల నాటి పాత SBI పాస్బుక్ దొరికిందట. ఆశ్చర్యకరంగా అందులో అక్షరాల 100,000 రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉంది. ఆ తాతగారు ఎప్పుడో దాచిన ఆ పాత పొదిపే ఇప్పుడు ఆ కుటుంబానికి కొంచెం ఆసరాగా కూడా ఉందట. అన్నట్టు ఇన్నేళ్ళైంది కదా, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవ్వదా అనే డౌట్ వస్తుంది కదా. అయితే RBI నిబంధనల ప్రకారం 10 ఏళ్ళు దాటినా ఇలాంటి డిపాజిట్లు డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ ONS ఫండ్కు బదిలీ అవుతాయి. చట్టబద్ధమైన వారసులు సరైన ఆధారాలు చూపి ఆ సొమ్మునే వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోవచ్చట. ఇలాంటి సిచ్యువేషన్లో చేయాల్సిందల్లా ఆ హోమ్ బ్రాంచ్కు వెళ్ళి వాళ్ళ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాస్బుక్, అలాగే KYC పత్రాలతో పాటు నామినీ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పెద్దలు దాచిన పొదుపు అయినా వాళ్ళు ఇచ్చిన విలువలైనా ఎప్పటికీ వృధా కావు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒకసారి దాచుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. అలానే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీ పాత ట్రంక్ బెట్లు మాత్రం వెతకండి. ఏమంటారు, రైట్, ఓకే. స్టూడియో క్లాక్ల సమయం 8:19 దాటింది. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఎలాంటి పాట వస్తుంది తెలుసా, దిమ్మ తిరిగే పాట. అంటే పాట పేరే దిమ్మ తిరిగే. శ్రీమంతుడు మూవీ నుంచి సింహ గీత మాధురి పాడినటువంటి ఈ పాటకి రామజోగి శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాట తర్వాత ఈ పాటలో ఉండే లైన్స్ లాగానే దిమ్మ తిరిగిపోయే మరో ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ చెప్తా. స్టే ట్యూన్డ్.

దిమ్మ తిరిగే పాట వినిపిస్తే మీ మా మనసంతా కూడా ఆ దిమ్మ తిరిగే విషయం గురించే, మాట గురించే వెయిట్ చేస్తుంది కదా. మరి ఆ విషయం ఏంటో కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: కొంచెం మస్తి బౌలడంత మజా మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: అది రాత్రి 2 గంటలు, చుట్టూ చిమ్మ చీకటి. క్లాస్ రూమ్ లోపల ఒక వ్యక్తి, చేతిలో గన్ లేదు, బ్యాగు లేదు. అక్కడ ఒక పెద్ద ఏటీఎం మిషన్. ఈ సీన్ విన్న తర్వాత మీ అందరికీ అనిపించవచ్చు, నో డౌట్, పక్కా దొంగతనానికే వచ్చాడని. కానీ అక్కడ అతను ఏం చేశాడు తెలుసా? పక్కేసుకున్నాడు, పడుకున్నాడు భయ్యా, పడుకున్నాడు. ఎస్, మరి అలా పక్కేసుకొని పడుకొని నానా హింస పెట్టాడు. నిజంగా అంటే నిజంగా దోచుకోవడానికి వెళ్ళలేదు. ఎంత వేడి అంటే ఎండ వేడికి దెబ్బకి తట్టుకోలేక పడుకోవడానికి వెళ్ళాడట. ఇది ఎక్కడ జరిగింది అంటే, అట్ ప్రజెంట్ మన దగ్గర చల్లచల్లగా కూల్ కూల్గా ఉంది, కానీ ఉత్తరప్రదేశ్లో మౌ జిల్లాలో ఒక రేంజ్ ఎండలతో దంచి కొడుతుందన్నమాట. మరి ఈ యూపీ తమ్ముడు ఉక్కపోత భరించలేక ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంని ఏసీ బెడ్రూమ్గా మార్చేశాడు. హాయిగా దుప్పటి పరుచుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. పొద్దున్నే కార్డు పట్టుకొని క్యాష్ కోసం వచ్చిన జనాలకి లోపల కరెంటు బిల్లు పడకుండా ఏసీ గాలి ఎంజాయ్ చేస్తున్న మనోడి కనిపించేసరికి ఫ్యూజులు అవుట్ అయిపోయి ఎలా అనుకున్నారంటే, ఇలాంటి ఐడియా ఎలా వస్తాయి బ్రో అంటూ ఈ వీడియో తీసి నెట్లో పడేశారు. ఇప్పుడు ఆ ఏటీఎం స్లీపింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది.

అయితే చల్లదనం కోసం ఇలాంటి పనులు చేస్తే రేపు కాకీలు వచ్చి ఖాతా తెరుస్తారు, అప్పుడు ఎండలో కాదు కదా ఏసీలో ఉన్న చెమటలు పట్టడం ఖాయం. ఏమంటారు, డోంట్ ట్రై దీస్ దేశీ జుగాడ్, స్టే కూల్ స్టే సేఫ్. ఇది ఈరోజు మస్తీ మజాలో మజా మజాగా ఉండే వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్. ఇలాంటి ట్రెండింగ్ వైరల్ న్యూస్ కోసం ప్రతిరోజు 8 to 8:30 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఇదిగో ఇలాంటి అదిరిపోయే పాటలు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 8:45 దాటింది అని అంటే మీరు అందరూ వెయిట్ చేస్తుంటారు. స్టోరీ ఒకటే, ఆల్బమ్ ఒకటే, కానీ లూప్లో వినే హిట్స్ ఎన్నో అందించేటటువంటి ఏకచిత్ర గానం కోసం. రైట్, మరి ఈరోజు మన ఏకచిత్ర గానంలో ఏ సినిమా మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది తెలుసా? దాదాపుగా 2007లో మనందరి మనస్సులో నిలిచిపోయిన ఒక పల్లెటూరి వెన్నెల ముక్క, చందమామ. యస్, చందమామ సినిమా గురించి, ఆ సినిమాలో విశేషాల గురించి, ఆ పాటల గురించి మనం బిందం. ఎస్పెషల్లీ ఒకవైపు కన్న తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమ, ఇంకోవైపు మనసు పడిన వాడితో జీవితాన్ని పంచుకోవాలని తపన, ఈ రెండింటి మధ్య నలిగే ఒక అమాయకపు అమ్మాయి కథే ఈ చందమామ సినిమా. మరి ప్రేమాభిమానాల మధ్య జరిగే ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ వెండితెరపై ఒక అద్భుతమైన మ్యాజిక్ని క్రియేట్ చేసింది. మరి ఆ వెండితెర మ్యాజిక్కి అసలైన ప్రాణం పోసింది మాత్రం ఇందులోని మ్యూజిక్. కేఎం రాధాకృష్ణన్ గారి సంగీతంలో ప్రముఖ రచయితల కళాల నుండి జాలువారిన ఈ సినిమాలోని అద్భుతమైన పాటలు అటు ఆడియన్స్ని ఇటు లిజనర్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు కూడా మీకోసం అలాంటి ఆ సినిమాల నుంచి పాటలు తీసుకొచ్చేస్తున్నారు. లేట్ చేయకుండా ఒక వండర్ఫుల్ సాంగ్, పచ్చని ప్రకృతి నడుమ మనసులను కదిలించే భావోద్వేగాల మధ్య సాగే ఒక క్లాసికల్ టచ్ ఉన్నటువంటి మెరడు సాంగ్, కారుణ్య గాయత్రి ఏర్పాడినటువంటి పాటకి వనమాలి సాహిత్యం, కేఎం రాధాకృష్ణ సంగీతంలో వచ్చినటువంటి పాట ఇప్పుడు మీకోసం.

0: అలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని చందమామ సినిమా నుంచి వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆనందించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనమున్నాం ఏకచిత్ర గానంలో. ఈ రోజు మనము చందమామ సినిమాకి సంబంధించిన విశేషాలు అండ్ ఆ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ వండర్ఫుల్ ట్రాక్స్ అన్ని కూడా వింటూ ఉన్నాం. చందమామ సినిమా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు అంటే జనరల్గా హీరో హీరోయిన్ల పేర్లు గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా పేరు చెప్పగానే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పేరే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే పచ్చని పల్లెటూరు వాతావరణాన్ని, ఉమ్మడి కుటుంబాల సందడిని, పండగ లాంటి అనుభూతిని స్క్రీన్ మీద చూపించడంలో ఆయన రోటే సపరేట్ కదా. ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ని, హ్యూమన్ని ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. ప్రతి ఫ్రేమ్లోనూ గోదావరి జిల్లాల సంస్కృతి, మనుషుల మధ్య ఆప్యాయతలు ఉట్టిపడేలా కథను ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్గా హ్యాండిల్ చేశారు కృష్ణవంశీ గారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్ అని చెప్తూ ఉంటారు. ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్, అందమైన అమ్మాయిని చూసి మురిసిపోయే ఒక ప్రేమికుడి మనసులోని భావాలకు అద్దం పెట్టే ఒక పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. రాజేష్ పాడినటువంటి ఈ పాటకి పెద్దాడమూర్తి సాహిత్యాన్ని అందించారు. మీకు తెలిసిందే కదా కేఎం రాధాకృష్ణ గారి సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం స్టేట్.

0: ఈ పాటలు వింటూ వింటూ వింటూ మళ్ళీ ఆ సినిమా మొత్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా కథలోకి. ఎస్, రండి రండి రండి, కొంచెం ఒకసారి వెనక్కి రండి, ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించిన మరికొన్ని మాటలు చెప్తున్నా, ఆ తర్వాత మళ్ళీ పాటలు కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, మనమున్నాం ఏకచిత్ర గానంలో. చందమామ సినిమాకు సంబంధించిన విశేషాలు, పాటలు వింటూ, ఎస్పెషల్లీ అంటే ఈ సినిమా పేరు చెప్పగానే ఫస్ట్ క్రెడిట్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి వస్తే, ఇక నెక్స్ట్ అంత మంచి కథకి మంచి నటులు ఉన్నప్పుడే కదా ఆ సినిమా హిట్ అయ్యేది. మరి ఈ క్లాసిక్ మూవీకి ప్రాణం పోసింది ఎవరి అంటే ఇందులోని నటీ నటుల గురించి చెప్పుకోవాలి. నవదీప్ మార్క్ కొంటెతనం, శివబాలాజీ చూపించిన అమాయకత్వం థియేటర్లో భలే వర్కౌట్ అయ్యి, ఇక మహాలక్ష్మి పాత్రలో కాజల్ అగర్వాల్ పండించిన హావభావాలే కానివ్వండి, సింధు మేనర్ ఎనర్జీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. వీళ్ళతో పాటు నాగబాబు గారి హుందాతనమైన క్యారెక్టర్ కానివ్వండి, ముఖ్యంగా ఆహుతి ప్రసాద్ గారు తన గోదావరి యాసతో పండించిన కామెడీ థియేటర్లను నవ్వులు పూయించిందని చెప్పాలి. క్యాస్టింగ్ పరంగా కృష్ణవంశీ గారు 100కు 100 మార్కులు కొట్టేశారని చెప్పాలి. ఇక ఇప్పుడు మాటలు విన్నారు కదా, మంచి పాట. గోదావరి జిల్లాల పల్లెటూరు జాతర సందడిని, బావాకోడల సరసాలని కళ్ళకు కట్టే పక్క లోకల్ ఫోక్ బీట్ ఇది. సుద్దాల అశోక్ తేజ గారు మరి రాసినటువంటి ఈ పాటకి కార్తీక్, ఎంఎం శ్రీలేఖ, నోయల్ పాడారు ఈ పాటని. ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: హెచ్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: యజమానమున్నాం ఏక చిత్రగానంలో చందమామ మూవీ నుంచి పాటలు వింటూ ఉన్నాం కదా, ఇప్పటి వరకు విన్నవి ఒక లెక్క అయితే ఇప్పుడు ఇంకొక పాట వస్తుంది. ఎస్పెషల్లీ అంటే ఎన్ని బ్యూటిఫుల్ మెలోడీస్ అన్నీ ఉన్నా కూడా ఒక చిన్న మాస్ టచ్ ఉండేది, ఫోక్ టచ్ ఉండే పాటలుంటే ఇంకా సినిమాకి ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అని కథాపరంగా అలాంటి పాటలు కూడా తీసుకురావడం అనేది జరుగుతుండే. ఎస్పెషల్లీ ఇది గోదావరి యాసలు నడుస్తుంది కాబట్టి అక్కడుండే జానపద బీట్ ఉండేటటువంటి పాటల్ని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ కల్చర్ని అవన్నీ చూపించడానికి. సో అలాంటి క్రమంలో ఒక వండర్ఫుల్ సాంగ్ని క్రియేట్ చేశారు కృష్ణవంశీ గారు, అదే సక్కుబాయివి అంటూ సినిమాలో లక్ష్మీభూపాల్ క్యాచీ లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ పాటకి జెస్సీ గిఫ్ట్ వాయిస్ అనేది ఇంకా స్పెషల్గా ఉంటుంది. జెస్సీ గిఫ్ట్ అండ్ మమతా మోహన్ దాస్ పాడినటువంటి ఈ పాటకి లక్ష్మీభూపాల్ క్యాచీ లిరిక్స్ అందించడం జరిగింది. లేట్ చేయకుండా ఆ వైబ్రేటింగ్స్ అందించారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఏమన్న పాట కదా, ఏమన్న పాటనా, ఏకదమ్ థియేటర్ని అలా అలా అలా ఊపేసినటువంటి పాట. మనం సక్కుబాయి అనే పాటను విన్నాం కదా చందమామ మూవీ నుంచి. ఇలాంటి పాటలు నిజంగా ఈ సినిమా మొత్తానికి ఒక్కొక్క పాట ఒక్కొక్క డైమండ్ లాగా, ఒక్కొక్క బ్యూటిఫుల్ ట్యూన్ అందించారు కేఎం రాధాకృష్ణ గారు. ఇలాంటి పాటలు మరిన్ని నేను ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం ఇటు ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టడియో క్లాక్ల సమయం 9:01 దాటిలా ముందుకు వెళ్తుంది. మనం ఉన్నాం ఏకచిత్రగానంలో. చందమామ సినిమాకు సంబంధించిన విషయాలు అలాగే పాటలు వింటూ ఉన్నాం. ఎస్పెషల్లీ చందమామ సినిమా మనకు ఇన్నాళ్ళు గుర్తుండిపోవడానికి కారణం ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడినటువంటి కథ ఒకటైతే, మరి ఓ 50% కారణం ఇందులోని అద్భుతమైనటువంటి సంగీతం. ఎస్, కేఎం రాధాకృష్ణ గారు అందించినటువంటి మెలోడీలు ఈ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పాలి. నేను ఇంతవరకు విన్నటువంటి బుగ్గే బంగారమ్మ, గల్లు గల్లు అంటూ సాగే పాటలు ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో లూప్లో వింటూనే ఉంటాం. దానికి తోడు మరి లిరిక్ రైటర్స్ రాసినటువంటి అద్భుతమైనటువంటి పాటలు దీనికి ఎంతో ఎంతో మంచి, అంటే పెద్దడమూర్తి గారు రాసినటువంటి పాటలు కానీ, లక్ష్మీపాల్ గారు రాసినటువంటి పాటలు కానీ అన్నీ కూడా చాలా వెయిట్ని పెంచాయనే చెప్పాలి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పాటల్లో ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఒక పాట ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ పాటలే కాకుండా దీనికి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఇది మ్యూజికల్గా సూపర్ డూపర్ హిట్గా అయింది. అయితే మరి లేట్ చేయకుండా మీరు అందరూ, నేను అందరం వెయిట్ చేస్తున్నటువంటి ఒక పాట ఉంది. మనసులో మొదలైన ప్రేమని ఊహల ప్రపంచానికి ఎంతో సుకుమారంగా ఆవిష్కరించే మెలోడీ ఇది. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారితో పాడించడం అనేది ఈ పాటకు మరింత ప్లస్ అవడంతో ఇది మరింతగా సూపర్ డూపర్ హిట్ అయింది. దానికి తగ్గట్టుగానే ఎస్పెషల్గా అన్నశ్రీరామ్ గారి సాహిత్యాన్ని ఆశా భోస్లే గారు అలాగే కేఎం రాధాకృష్ణ అద్భుతంగా పాడారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్. ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

0: అసలు నవదీప్ కుంఠితనాన్ని కాజల్ అమాయకత్వాన్ని ఫుల్ ఎనర్జిటిక్గా చూపినటువంటి పెప్పి నెంబర్ ఏమన్నా. ఎనివేస్ మంచి పాట, అద్భుతమైనటువంటి పాట ఈ సినిమా నుంచి మనం విన్నాం కదా. ఎనివేస్ ఇలాంటి పాటలు వింటుంటే దిల్ భలే ఖుషి అవుతుంది. ఇలాంటి ఖుషి చేసే మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారం అవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మనమున్న మీ యొక్క చిత్రకారంలో చందమ్మ మూవీ నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. మరి ఈ సినిమాలో మీకు బాగా

నచ్చిన సీన్ ఏంటి అని అంటే, ఒకటేంటి సినిమా మొత్తం నచ్చింది అని అంటారు. నాకైతే ఆహుతి ప్రసాద్ గారు, ఉత్తేజ్ గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎప్పటికీ ఫేవరెట్. ముఖ్యంగా ఆహుతి ప్రసాద్ గారు తన ఫేవరెట్ ఫేమస్ గోదావరి యాస్తో యండే అంటూ చెప్పే డైలాగ్స్ థియేటర్లో నవ్వులు పుంచాయి. అలాగే క్లైమాక్స్ ముందు నలుగురు హీరో హీరోయిన్, అంటే హీరో హీరోయిన్లు ఇళ్ళ నుంచి పారిపోవడానికి ప్లాన్ చేసే సీన్, ఆ సమయంలో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా భలే ఇంట్రెస్టింగ్గా సీట్ ఎడ్జ్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అనమాట. సెంటిమెంట్తో పాటు కృష్ణవంశీ గారు పండించినటువంటి ఈ క్లీన్ కామెడీనే ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి అంత దగ్గర చేసింది అనమాట. రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం వినిపిస్తున్నాను. హరిచరణ్ అండ్ సుజాత పాడినటువంటి పాట, సాయి శ్రీ హర్ష సాహిత్యంలో, కెఎం రాధాకృష్ణన్ గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: సాయి శ్రీహర్ష గారి పెన్ పవర్ కి హరిచరణ్ సుజాత వాయిస్ ఈ పాట మరింత రొమాంటిక్ గా మార్చేసాయి కదా. ఎనీవేస్ వండర్ఫుల్ ట్రాక్స్ వింటున్నాం మనం చందమామ మూవీ నుంచి. ఏదేమైనా కూడా ఈరోజు అద్భుతమైనటువంటి సినిమా గురించి మాట్లాడుకున్నాం, పాటలు కూడా విన్నాం. ఇలా అంటే 2007లో రిలీజ్ అయిన ఈ చందమామ ఇప్పటికీ టీవీల్లో వస్తే రిమోట్ పక్కన పెట్టి మరీ చూసేలా చేస్తుంది. కుటుంబ విలువలు, స్వచ్ఛమైన ప్రేమ, పల్లెటూరి అందాలు ఇవన్నీ కలబోస్తేనే కదా మన చందమామ మూవీ. అందుకే ఇది కేవలం సినిమా కాదు, మనందరి మనసుల్లో నిలిచిపోయిన ఒక తీపి జ్ఞాపకం. ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాను అందించినటువంటి క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరీ ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్, అందరు చూసే విధంగా తీసినటువంటి డైరెక్టర్ కృష్ణవంశీ గారికి మరోసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి మరిన్ని సినిమాలు మళ్ళీ మీరు తీయాలని మేము వివిధ భారతి తరపున కోరుకుంటున్నాం. రైట్, ఇది ఈరోజు ఏకచిత్ర గానంలో మరి చందమామ మూవీ నుండి పాటలు విన్నారు కదా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విన్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆనరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:00 సమయం 9:15 అవుతూ ఉంది. మరి 9:15 ఉర్దూల వార్తలు వింటారు, 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు, మళ్ళీ 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

फिल्म लाखों में एक, गिटार की ये तरंगें, भूपिंदर सिंह का जादू।

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. సమయం 10 గంటలైంది. అంటే గుండెను తాకే రాగం, పెదవులపై మెరిసే పల్లవి, ఎప్పటికీ వాడిపోని జ్ఞాపకాల తోట మన పాత పాట. మరి ప్రేమను, విరహాన్ని, మధురమైన భావాలను స్వరాలుగా మార్చిన ఆనాటి అమరగీతాల సమాహారం మధురిమ మీకోసం సిద్ధంగా ఉంది. మరి కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మనసును తేలికపరిచే ఓల్డ్ మెలోడీల ప్రపంచంలోకి అడుగు పెడదాం. వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. సముద్రంలో హైగ్రీవుడు దాచిన వేదాల్ని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారం ధరించాడు. అమృత మథనంలో మేరుగురికి దన్నుగా కూర్మరూపిగా కూర్మావతారం ఎత్తుతాడు. ఆ అవతార రహస్యం పాటగా వింటే చెంచులక్ష్మి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు, సంగీతం.

మిద్దలు, మెడలు, హద్దులు, గద్దెలు ఇవన్నీ కాదు ముఖ్యం. మనసు గుండె పలికితే మరో గుండె స్పందించాలి. అందుకు స్నేహమే సమాధానం. మమతల మాగాణిలో మణిపూసల పంటలు పండించేదే స్నేహం. చుక్కలేరుకొచ్చినా, దిక్కులను కలిపి పేర్చినా, ప్రాణానికి ప్రాణంగా, దోస్తీకి నజరానాగా నిలిచిపోయే ఒక్క స్నేహం మనకు చాలదు. ఆ ఒక్క దోస్తీకి సంబంధించిన పాటే ఇది. నిప్పులాంటి మనిషి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం సత్యం.

పొగడ్త పన్నీరులా ఉండాలి. కొంచెం ఎక్కువైతే పర్వాలేదు, కానీ అదే పనిగా పొగిడేస్తే కాస్త కష్టమే. కాని అవతల వారికి అలక ఎక్కువైనప్పుడు పొగడ్త కూడా ఎక్కువగానే ఉండాలి అంటారు. తన కనుల నీడ నిద్రపోతానని, నిలువుమని, బెట్టు చేయవద్దని, అద్దంలో తన రూపాన్ని చూసుకుంటే ఎవరో తనకి పోటీకి వచ్చారని, అలిగే ప్రమాదం కూడా ఉందని. తొలితరం సంగీత దర్శకుల గీతం ఇది. అమరశిల్పి జక్కని చిత్రంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట, సముద్రాల రచన ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

వెతుకులాటలో వెతికింది దొరికితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అదే వెతికేది మనిషి కోసమైతే ఆ వెతుకులాటలో వేచి ఉండలేనని, అలా అని తిరిగి పోలేను అని దొరికితే మటుకు పూలని చేసి కొర్రుల్లో తురుముకుని కొంగులో దాచుకుని అదంతా ప్రేమే అని అంటానంటున్న శృంగార గీతం. అగ్గిదొర చిత్రంలో ఘంటసాల పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

మనసులో మమత పెరుగుతుంది. ఆ మమత మనిషిని పెంచుతుంది. మనిషి మనుగడ లేనప్పుడు మమత మాయమవుతుంది. జీవితమనే వలలో చిక్కి మరలో నలిగి భవసాగరాల కాలకడలని శోకమనే పడవతో ఎలా దాటాలి అంటూ ఆర్ద్రంగా చక్రవాకస్వర ఛాయలతో పాడుతున్న పాట. మనుషులు మారాళి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్వరయ్య రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: ధైర్యవంతుడు ఒకసారి చస్తే పిరికివాడు రోజూ చస్తాడు. ప్రతి జీవికి చావు భయం ఉంటుంది. అది దాటటమే మృత్యుంజయత్వం. నేనుండగా అది రాదు, అది వచ్చిన తర్వాత నేనుండను అనే వేదాంతం పక్కన పెడితే ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ బతకటం, నవ్విస్తూ బతకగలగటం ఒక వరం. అందుకే అన్నారేమో, నవ్వటం ఒక భోగం, నవ్వలేకపోవటం ఒక రోగముని. తొలినాళ్లలో ఆ గాయకుడు తన గళాన్ని అందించగా ఈ గేయం ఇప్పటికీ మనస్సులో మారుమోగుతూనే ఉంటుంది. మాయదారి మల్లిగాడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.
1: Ha ha ha ha!

చంద్రుని మీద పాటలు అనేకం. చుక్కల మధ్య నిక్కిచూసే ఆ చుక్కల రేడిని ఆకాశంలో వెతకనివారుండరు. అలాగే తమకిష్టమైన వారిని చంద్రుడితో పోల్చుకుని ఎక్కడున్నాడు అంటూ వెతకటం కూడా ఒక తమాషా సరదా. చంద్రకళల్లో పెరగటం తరగటం ఉంటుంది. చంద్రుని వెలుగులు పెరిగి తగ్గటం కూడా ఉండొచ్చునేమో, కాని ప్రేమలో మటుకు తన చంద్రుడికి ప్రేమ తగ్గదు అంటూ ఒకే గాయని పాడిన పాట అర్ధాంగి చిత్రంలో జిక్కి. ఆత్రేయ రచన, బి. నరసింహరావు, అశ్వర్ధామ సంగీతం.

మనసు తీసే కూనిరాగాలకు శరీర స్పందనే పులకింత. అది తనువుకు కలిగిస్తే ఆ వింతకి ఏం పేరు పెట్టాలి? నిదురించిన తలపుల్ని వలపు తలుపు కొట్టి మేలుకొలిపితే గుండె నిండా పండు వెన్నెల గుండె మల్లెల్లా పూస్తాయి అని అంటూ ఆ మనసు గిలిగింతలను చిరకాలం చూడాలి అనుకుంటూ పలవరిస్తూ పలకరిస్తూ పాడుకున్న యుగళగీతిది. అమరశిల్పి జక్కన చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: మార్పు ప్రకృతికే కాదు, మనిషికి కూడా. మన కళ్ల ముందు మొలకెత్తిన విత్తనం మహావృక్షమై మనల్ని మించి ఎదిగి పెరిగి మనకే నీడనిస్తుంటే ఆశ్చర్యం ఇస్తుంది. అలాగే మనిషి ఎదిగిన కొద్దీ ఎన్నో రకాల మార్పులు, భౌతికంగా మనిషి మార్పుల సంగతి ఎలా ఉన్నా మనసు కూడా అందుకు అనుగుణంగా మారుతుంది అంటూ ఒక చిన్న ప్రబోధాన్ని ఇస్తున్న గీతం. బంగారు పంజరం చిత్రంలో శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, దేవుల్పల్లి కృష్ణశాస్త్రి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.
1: రాజా.

చెట్టు పుట్టల వెంట చెట్టపట్టాలేసుకు తిరిగి చెట్టు తీవేలాగా ఆలుమగలుగా అల్లుకుపోయి ఒకరంటే రెండోవారు సరే అంటూ పొద్దు తెలియక జుంటి తేనె జంటాటలో వెంటపడి మరీ ఆడుతూ ఉంటే ఆ కవ్వింపును ఆ కులుకులను యుగళగీతిగా ఆలపిస్తే అక్కా చెల్లెళ్ళు చిత్రంలో ఘంటసాల పీసుశీల ఆచార్య ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

కలికి వెన్నెల్లో కన్ని మనసు కోరుకునే చూపు, కోరమీసం చూపు. ఆ చూపు సోకగానే అమాయకంగా బెదురుచూపు చూస్తుంటే, ఆ చూపు అచ్చంగా కొండల్లో కోనల్లో వాగుల్లో వంకల్లో చెంగు చెంగుని తిరిగే లేడిపిల్ల చూపులా ఉందని, ఆ కళ్ళు చెప్పే గుండెల గుసగుసని, ఆ వాలుచూపుల పూల భాషని ప్రకృతితో ముడేసి ఇలా పాడేస్తే ఈ పాటవుతుంది. అగ్గివీరుడి చిత్రంలో ఘంటసాల పిసుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

పిల్లలేం తింటారు? అది ఒక్క తల్లికే తెలుస్తుంది. ఆ పదార్థం మనకి తెలిసింది అయి ఉండొచ్చు, అయినా పిల్లలు దాన్ని వేరే కొత్త పేరుతో పిలిచేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. వాళ్ళు అడుగుతూ ఉంటారు, అమ్మకు అర్థమవుతూ ఉంటుంది. కానీ తినేవి మాత్రం నెయ్యి ఆమ్, పులుసు ఆమ్, పెరుగు ఆమ్ అలాంటివి. నోరు తెరిచేందుకు ఆ అని, ఊ పట్టమని, మమ్మని మింగమని, ఆ ఊ మా ఓం అనే ప్రణవనాదాన్ని తినిపించే దేవత అమ్మ. ఆ పాలబుగ్గల బుడత కోసం వెండిగిన్నెలో పాలబువ్వ పెట్టి, ఆ బువ్వలో తన ఆశల్ని, ఆశీస్సులను కలిపి, తన ఊసుని లాలిలో కలిపి అందిస్తే ఈ శుభరాత్రి గీతమవుతుంది. అనురాగం చిత్రంలో భానుమతి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో ముసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమీటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం,
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధులకు ప్రకృతి చికిత్స డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం ఉంటారు. రేపు సాయంత్రం 7:15 ఇది మనం చట్టం కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్లో నూతన పొకడలు రెండవ భాగం సిడిఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం పెట్టారు.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.